ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతమిన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కాస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో దేవీ ప్రణవస్లోకి స్తుతి అనంతరం శ్రీమతి ఎస్ జానకి ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ మహమ్మద్ అజ్మతుల్లా.
1: మానవ జీవితంలో యవ్వన దశ ఒక సుమధురమైన దశ, అధ్యాయం, అనుభూతి అని చెప్పవచ్చు. మానవ జీవిత అధ్యాయంలో యవ్వనం అన్నది అనేక కోరికలతో, భావోద్రేకాలతో కూడుకున్న దశ. యవ్వనంలో అనేక అలవాట్లకు పునాది పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. నేడు యువత అశాంతికి గురయ్యింది, దురలవాట్లకు బానిసవుతోంది. సమాజంలో కొంత శాతం మహిమాన్విత ఆదర్శాల వైపు, ధార్మిక ప్రసంగాల వైపు మొగ్గుతూ ఉన్నప్పటికీ తగిన నిర్దేశకులు లేకపోవడం వలన వారు నిరాశాపూరితులై ఉన్నారు. స్వామి వివేకానందుల వారు యువతను ఉద్దేశిస్తూ, యువకులారా, నా ఆశలన్నీ మీపైనే ఉన్నాయి, మీ జాతి పిలుపుకు మీరు స్పందిస్తారా, నా మాటను విశ్వసించే సాహసం మీకుంటే మీలో ప్రతి ఒక్కరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మీలో ప్రతి ఒక్కరూ అఖండమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి, ప్రతి ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న ఆ అనంతశక్తిచే మీరు యావత్ భారతదేశాన్ని పునరుజ్జీవింప చేయగలరు అని యువతకు ప్రేరణ ఇచ్చారు. 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వయసు మధ్య గల యువత యవ్వన పరిరక్షణ విషయంలో తగు జాగ్రత్తలు గనక తీసుకోనకపోయినట్లయితే మిగిలిన జీవితకాలం మొత్తం అంధకారమయం కావడానికి పూర్తి అవకాశం ఉందన్నది గమనించాలి. మానవ జీవితంలో సమాజం వైపు నుంచి, కుటుంబం వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి మరియు ధర్మం వైపు నుంచి ఎన్నో ఆక్షేపణలు, నిర్బంధాలు, స్పీడ్ బ్రేకర్ల వంటివి ఉంటాయి. వాటికి అనుగుణంగానే మానవుడు తన జీవితం అనే వాహనాన్ని నడపవలసి ఉంది. సామాజిక, ధార్మిక, నైతిక హద్దులను యువతీ యువకులు మీరినట్లయితే అదుపు తప్పి ప్రమాదాలకు గురికావడం, అనగా దుష్ప్రభావాల బారిన పడడం జరుగుతుంది. దాని ప్రభావం స్వయంగా వారిపైనే కాకుండా వారి కుటుంబంపై మరియు వారి చుట్టూ ఉన్న సమాజంపై కూడా పడుతుంది. యవ్వనం అనబడే పద్మవ్యూహం నుండి నిర్భయంగా బయటపడిన యువతే భవిష్యత్తులో ఒక మంచి సమాజంగా ఉద్భవించే అవకాశం ఉంటుంది. కానీ యువతీ యువకులు ఎక్కువగా సత్పురుషుల కావున యువతీ యువకులు ఎక్కువగా సత్పురుషుల సాంగత్యంలో మెలగాలి, వారి సలహాలను పాటించాలి, వారి విరామ సమయాన్ని ఏదో ఒక మంచి కార్యంలో గడపాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృధాగా గడపడం వల్ల వారిలో విశృంఖలత్వం చోటు చేసుకొని పాపకార్యాలకు సిద్ధపడే అవకాశాలు కోకొల్లలు. కావున తల్లిదండ్రులు యువతను అత్యుత్తమ ధార్మిక సాహిత్యాన్ని చదివేలా, మహామహుల జీవన గాథలను, పరాక్రమవంతులైన సుపాలకుల విజయ గాథలను చదివేలా ప్రోత్సహించాలి. ముఖ్యంగా యువత మానవ సేవలో పూర్తిగా నిమగ్నమైపోవాలి. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు కాబట్టి. పరుల సేవలో మీరు పొందే ఆనందం, ధన కనకాదులతో నిండి ఉన్న ఒక ఖజానా మీ కైవసమైనప్పుడు పొందే ఆనందం కంటే ఎన్నో రెట్లు అధికమైనదిగా ఉంటుందని స్వామి వివేకానందుల వారు సెలవిచ్చారు. ఈ జీవితం క్షణభంగరం, ప్రాపంచిక భోగభాగ్యాలు తాత్కాలికం, అంటే నీటి మీద బుడగలాంటివి. దాని జీవితకాలాన్ని ఎవ్వరూ ఊహించలేరు. హితబోధ చేస్తూ సన్మార్గం వైపు నడిపించే సజ్జనులైన స్నేహితులను ఎంచుకోవాల్సిన అవసరం యువకులకు ఎంతో ఉంది. పాశ్చాత్య జిలుగులకు, ప్రపంచపు విశృంఖలత్వానికి ఆకర్షితులైన నేటి యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు మరియు ఇతరములైన అనేక చెడు అలవాట్లకు బానిసై మార్గభ్రష్టులై ఆరోగ్యాన్ని, సమయాన్ని, వారి శక్తియుక్తులన్నింటినీ కోల్పోతున్నారు. నేటి యువతే అసలైన జాతి సంపద, దాన్ని సత్కార్యాల్లో ఖర్చు పెట్టాలి. యువత వయస్సుతో పాటు వారి మానసిక ఆలోచనల్లో సైతం మార్పులు సంభవిస్తాయి. వారి ఆలోచనలను సమాజాభివృద్ధికి వినియోగించాలి. మీ భవిష్యత్తుకు సూత్రధారులు మీరే, సృష్టికర్తలు మీరే. కాబట్టి బంగారు భవిష్యత్తుకు మార్గాలను ఏర్పరచుకోవడానికి జీవితంలో ఒక దృఢ నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. ఈ సందర్భంగా ఒక సంఘటనను స్మరించుకొనక తప్పదు. ఇస్లాం చరిత్రలో 5వ శతాబ్దంలోని సంస్కర్తల్లో ఒకరైన హజరత్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లా అలై గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పవద్దని అమ్మ చేసిన తాకీదు కట్టుబడి అమ్మ మాటను జవదాట లేకపోయిన సంఘటనను మీ ముందుంచుతున్నాను. ఉన్నత విద్య కోసం బగ్దాద్ పట్టణానికి వెళ్ళుచున్న సమయంలో మార్గమధ్యమంలో

0: వారు పయనిస్తున్న బిడారుపై బందిపోట్లు దాడి చేసినప్పుడు అందరినీ నిలువునా దోచుకుంటున్న సమయంలో చొక్కా లోపలి భాగంలో చంక కింద 40 దీనార్లు ఉంచి కుట్టబడిన విషయాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా బందిపోటు నాయకునికి తెలిపి తన సత్యసంధతను రుజువు చేసుకున్నాడు. ఆయన సమాధానం ఆ బందిపోటు నాయకుని మనసును మార్చివేసింది. దోచుకున్న ధనాన్నంతా తిరిగిచ్చేసి తన జీవితాన్ని రుజుమార్గం వైపు మళ్లించుకున్నారు. ఇటువంటి పుణ్యమూర్తులు నేటి సమాజంలో ఉన్నారా? యువకుల్లారా, మీరెందుకు వారి దారిలో పయనించకూడదో ఒక మారు ఆలోచించండి. జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, విజయాన్ని, శాంతిని, ధన్యతను పొందడానికి అవసరమైన మంచి అలవాట్లను పెంపొందించుకోవాలన్న గట్టి సంకల్పబలాన్ని కలిగి ఉండాలి. ఓ యువతి యువకులారా, మీ తల్లిదండ్రులను, మీ గురువులను మరియు సమాజంలో పెద్దలను గౌరవించండి. దేశాన్ని, సంస్కృతిని, పూర్వీకులను ప్రేమించండి.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీ మహమ్మద్ అజ్మతుల్లా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో వర్షపు నీటి సంరక్షణ. రైతు సోదరులకు వివరాలు తెలియజేస్తున్నారు మడకశిర అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మురళీకృష్ణ.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మెట్ట వ్యవసాయంలో వర్షపు నీటి సంరక్షణ అనే టాపిక్ మీద మీకు వివరించబోతున్నాను. దేశంలో 63% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకత ప్రధానంగా వాతావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. పొలంలో విత్తనం వేసిన నాటి నుంచి ఉత్పత్తులను మార్కెట్లో అమ్మేంత వరకు కూడా ఈ వాతావరణ పరిస్థితులు రైతులకు ఒక సవాల్గా నిలుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు పంటల దిగుబడిపై 2 రకాలుగా ప్రభావితం చేస్తాయి. 1, అనుకూల వాతావరణ పరిస్థితులు. సకాలంలో వర్షాలు పడి తద్వారా పంట ఏపుగా పెరిగి పంట దిగుబడి రావటం. 2, ప్రతికూల వాతావరణ పరిస్థితులు. ఋతుపవనాలు ఆలస్యంగా రావటం, పొడి వాతావరణంతో కూడిన బెట్ట పరిస్థితులు, వేడిగాలులు, ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు, వరదలు, తుఫానులు, అకాల వర్షాలు, వడగళ్ళు పడడం లాంటివి, ఇవి పంట దిగుబడిపై గణనీయంగా ప్రభావం చూపిస్తాయి. పడాల్సిన వర్షపాతం కన్నా 20% తక్కువ పడితే బెట్ట పరిస్థితులుగా నిర్ణయిస్తాం. భూమిలో 50% తేమ ఉంటే మొక్క పర్వాలేదు, కానీ 20% కన్నా తక్కువగా ఉంటే వాటిని బెట్ట పరిస్థితులుగా మనం పరిగణిస్తాం. బెట్ట అనేది వేసవిలో ఋతుపవనాలు ఆలస్యమైనప్పుడు వర్షాధార పంటల్లో ఎక్కువగా గమనిస్తాం. 60-75% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. మనకు వర్షం కొన్ని రోజులు మాత్రమే బాగా పడుతుంది. పంట కాలంలో వర్షాభావ పరిస్థితులు అనేవి సర్వసాధారణమయ్యాయి. కాబట్టి పడ్డ వర్షపు నీటిని సంరక్షించుకోవడం, నేలలో తేమ సంరక్షణ చాలా ముఖ్యం. కాబట్టి నేలలకు అనుగుణంగా వివిధ తేమ సంరక్షణ పద్ధతులు పాటించి నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు పంటను కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు. వర్షాధార మెట్ట భూముల్లో సాగుకు ప్రధాన అవసరం, అవరోధం వర్షపు నీటి అందుబాటు. ఈ అంశం చుట్టూనే మెట్ట సేద్యం అంతా తిరుగుతుంది. అతివృష్టి, అనావృష్టి వలన రైతులు నష్టాల బారిన పడుతున్నారు. తక్కువ వర్షపాతం మూలాన భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీనికి పరిష్కారం మన పొలంలో పడే ప్రతి వర్షపు నీటి చుక్కను మన పొలంలోనే ఇంకేటట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి వర్షం 2.5 సెంటీమీటర్స్ వలన దాదాపు 500,000 లీటర్ల నీరు ఒక ఎకరంలో కురుస్తుంది. దీనిని సంరక్షించుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితులలో వచ్చే బెట్ట పరిస్థితుల నుండి పంటను రక్షించుకోవచ్చు. కాబట్టి రైతులు కొన్ని తేమ సంరక్షణ పద్ధతులను వ్యక్తిగతంగా లేదా సామూహికంగా పాటించాల్సిన అవసరం ఉంది. తేమ సంరక్షణ పద్ధతులు 5 రకాలుగా ఉన్నాయి. వాటిలో వాలుకు అడ్డంగా సేద్యం, 2, కందకాల నిర్మాణం అంటే ట్రెంచెస్, 3, వర్షపు నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్, 4, ఆచ్ఛాదన అంటే మల్చింగ్ పద్ధతి, ఇక 5వది సేంద్రియ ఎరువుల వాడు

0: వాడకం. ముందుగా మనం వాలుకు అడ్డంగా సేద్యం చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఈ వాలుకు అడ్డంగా సేద్యం, ఇందులో తేలికపాటి ఎర్ర నేలలు లోతు తక్కువగా ఉండి తేమను పట్టి ఉంచే గుణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేలల్లో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. దీనివల్ల ఎక్కడి నీరు అక్కడే ఇంకిపోతుంది. చేనులో బోదెలు కాలువలు ఏర్పాటు చేయాలి. ప్రతి 2 నుంచి 3 మీటర్ల ఎడంతో గొడ్డు సాలలను ఏర్పాటు చేసుకోవాలి. గుంటక లేదా దంతితో అంతర సేద్యం చేయడం వల్ల మట్టి పైపొర దుమ్ము వలె ఏర్పడి తేమ సంరక్షించబడుతుంది. 2% వంపు ఉన్న ప్రాంతాల్లో ప్రతి 50 మీటర్లకు కాంటూర్ గట్లు వేసుకోవాలి. 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం ఉన్న ప్రాంతాల్లో వంపు 6% ఎక్కువ ఉన్నప్పుడు గ్రేడెడ్ బండ్స్ వేసుకోవాలి. ఎర్ర నేలల్లో నేల పైభాగంలో పెచ్చులు ఏర్పడి మొలక శాతం తగ్గుతుంది. కాబట్టి ఎకరాకు 16 టన్నుల ఇసుక వేసి కలియదున్నితే పెచ్చులు ఏర్పడడం తగ్గి నీరు బాగా నేలలోకి ఇంకుతుంది. చెరువు మట్టి ఎకరాకు 40 టన్నులు వేస్తే కూడా నీటిని నిల్వ ఉంచుకునే గుణం పెరగడంతో పాటు ప్రధాన పోషకాలు నేలకు అందజేయబడతాయి. సేంద్రియ ఎరువులు బాగా వాడితే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. జొన్న వేరుశనగలో కందిని అంటర్ పంటగా వేయడం, కందిలో అలసంద ఉలవలు కలిపి విత్తితే వరద నీటి ఉధృతి అరికట్టబడుతుంది. ఇకపోతే 2వ విషయానికి వస్తే కందకాల నిర్మాణం. ఈ కందకాలు అంటే ట్రెంచెస్ వ్యవసాయ కమతాల అంచుల వెంట తవ్వే గుంతల వంటి నిర్మాణాన్ని కందకం అంటారు. ట్రెంచ్ వ్యవసాయ భూమి చుట్టూ కందకాలు తవ్వటం వలన వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ కందకాల నిర్మాణం ఎలా ఉండాలంటే కందకం 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు మరియు 0.5 మీటర్ లోతులో పొలం చుట్టూ కందకాలు తీయాలి. 1 ఎకరాకు 280 మీటర్ల కందకం ఉండాలి. తీసిన మట్టిని ట్రెపీజియం ఆకారంలో ఎంత లోతు ఉంటే అంత బర్మ్ వదులుతూ వాలుకు కింది వైపు అవతల మట్టిని వేయాలి. కందకం తీసేటప్పుడు గట్టు వేసేటప్పుడు కందకం పొడవున ఒకే లోతు మరియు ఒకే ఎత్తు ఉండాలి. తవ్విన ప్రతి గుంతలో 15 నుంచి 20 మీటర్ల దూరంలో 30 సెంటీమీటర్ల వెడల్పుతో మడులు వదలాలి. కట్టకు వేసిన మట్టిలోని పెళ్లలను పగలగొట్టి మట్టి దిమ్మను చేయాలి. మట్టి కట్టల మీద స్టైలో హెమటో విత్తనాలను, గడ్డి జాతి విత్తనాలను, బహువార్షిక ఆముదం, కంది విత్తనాలను, తీగజాతి కూరగాయలను విత్తాలి. దీనివల్ల మట్టి కోతకు గురి కాదు. కందకాన్ని జీవకంచగా వాడుకోవచ్చు, లైఫ్ ఫెన్సింగ్. ముళ్ళ మొక్కలను మరియు బెటను తట్టుకునే మొక్కలను నాటుకోవాలి. కందకాల వల్ల ఉపయోగాలను పరిశీలిస్తే ఇది నేల కోతను అరికడుతుంది, భూగర్భ జలాలు పెంచడానికి మరియు తేమ శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. పైనుంచి కురిసిన వర్షం ముందుగా కందకంలోనికి చేరి నిండిన తర్వాత వెంటనే పొంగకుండా కందకం నుండి తీసిన మట్టి అడ్డంగా ఉంటుంది. దీని వలన నీరు భూమిలోకి ఇంకుతుంది. గట్టు మీద మొక్కలను, పండ్ల మొక్కలను నాటడం వలన సహజమైన భూసార మరియు నీటి సంరక్షణ నిర్మాణాలుగా ఉపయోగపడతాయి. కందకాల గట్లపైన టేకు, కలబంద, వెల్లగ, సీమచింత, సీకాయ, రేగు, గ్లైరిసీడియా, సుబాబుల్ వంటి మొక్కలను నాటుకోవాలి. ఇవి జీవకంచగానే కాకుండా గాలి ఉధృతిని అరికడతాయి, పశువుల బారి నుండి పంటలను రక్షించే విధంగా ఉపయోగపడతాయి. ఇకపోతే 3వ విషయం, ఫామ్ పాండ్స్, నీటి కుంటలు. నీటి కుంటలు ఎక్కువగా అధిక వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా పొలంలో లోతట్టు పల్లపు ప్రాంతాల్లో వాలు దిశలో నీటి కుంటలను నిర్మించుకోవాలి.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో వర్షపు నీటి సంరక్షణ రైతు సోదరులకు వివరాలు తెలియజేశారు మడకశిర అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మురళీకృష్ణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్, ముఖ్యంగా క్వార్ట్జ్ గానీ, లైమ్స్టోన్ గానీ, ఐరన్ ఓర్ గానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ స్టాండ్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ స్టాండ్స్ కూడా మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకే మైనింగ్ సంబంధించిన సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిస్థితి చేత మీకు రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్ కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకపాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయనిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా

0: నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు, పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలో చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్ ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్ళు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్ళు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుకూరి దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళనం 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళలు, సంస్కృతికి పెద్దబేట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఏసీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతీయ కలం, అనంతరం డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో సంతానలేమికి కారణాలు, సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, సీనియర్ గైనకాలజిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్రీకృష్ణ శిశి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీలంకా ప్రసాద్, కార్యక్రమ నిర్వహణ కేశృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 వేమన విశ్వదృష్టి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 14:00 ఆంగ్లంలోనూ, 14:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. అనంతరం 5:30 యువవాణి. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు వారి బృందంచే శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుంచి సంతాన ఘట్టం బండ్ల కథ వింటారు. ఈ రాత్రి 7:15. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 వడ్ల గింజలో బియ్యపు గింజ నాటిక వింటారు. రచన శ్రీ పి బ్రహ్మానందరావు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30 శ్రీమతి బి గీత మరియు శ్రీమతి బి లక్ష్మీ గర్ల సాక్సాఫోన్ ద్వయం శాస్త్రీయ గీతం సంగీతం వింటారు. 10:00 ఇంద్రధనస్సు సినిమా పాటలు. 11:00 చిత్రసీమ సినిమా గీతాలు వింటారు. 11:10

నిమిషాలకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం ఏ వెన్నెల నవ్విందో కారుణ్యపాడిన లలిత గీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియూ రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1000 నుండి 1500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు

0: స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the four stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్

0: మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0తో నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 39వ శ్లోకం.

यत ये सुखम सुखमु अग्रेच अनुभव प्रारंभ दशलोनु अनुबंधेच परिणाम दशलोनु कूडा आत्मनः मनस्सुकु मोहनम भ्रांतिनि कलिगिस्तुंदो निद्रा निद्र आलस्य सोमनितनमु प्रमाद పొరపాటు పడే గుణము అనే వాటి నుంచి ఉత్తమ్ ఉదయిస్తుందో తత్ అటువంటి సుఖం తామసం తమోగుణ ప్రధానమని ఉదాహృతం చెప్పబడినది.

అనే వాటి నుంచి ఉదయించే మరో రకం సుఖం ఉంది. ఇది ప్రారంభ దశలోనూ పరిణామ దశలోనూ కూడా ఆ వ్యక్తికి ఏదో రకమైన సమ్మోహాన్ని లేదా భ్రాంతిని కలిగిస్తుంది. ఇదే తామస సుఖం. ఇక్కడ నిద్ర అంటే అతి నిద్ర అనే అర్థాన్ని మనం స్వీకరించాలి. ఆలస్యము అంటే సోమరితనం. ఈ దశలో మానవుడికి తక్షణమే చేయవలసిన ఉన్న కర్తవ్యం అముఖ్యంగా కనిపిస్తుంది. ఇది కూడా మోహంలో భాగమే. ప్రమాద అంటే ఏకాగ్రత లేకపోవడం. అంటే ఒక దానిని గురించి ఆలోచించవలసిన చోట వేరే దానిని గురించి ఆలోచించడం. అంటే అముఖ్యమైనదే కదా, అముఖ్యమైనది ముఖ్యంగా కనిపించి దాని మీదకి ఆలోచన మళ్ళుతోంది, కాబట్టి అది కూడా మోహంలో భాగమే. కనుక నిద్ర, ఆలస్య, ప్రమాదజన్యాలైన సుఖాలన్నీ కూడా మోహకరాలే, భ్రాంతికరాలే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కలం, అనంతరం డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో సంతానలేమికి కారణాలు, సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, సీనియర్ గైనకాలజిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్రీకృష్ణ శశి గారితో పరిచయం వింటారు. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో నిన్నటి రోజు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భద్రత, క్యాంపస్ పరిసరాలలో శాంతి భద్రతల పరిరక్షణ, విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన ఆపరేషన్, సేఫ్ క్యాంపస్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సంబంధిత యాజమాన్యాలకు పలు కీలక మార్గదర్శకాలను సూచించారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడకుండా నిరంతరం గమనించాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వచ్చినా స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు వారిని ఆ వ్యసనాలకు దూరంగా ఉంచేలా కృషి చేయాలన్నారు. ఏవైనా మార్పులు అనిపిస్తే తల్లిదండ్రుల సహకారంతో జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి డీ అడిక్షన్ సెంటర్కు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ చేయించాలన్నారు. విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయాలంటూ వీరికి పోలీసు శాఖ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. పోలీసుల ఈగల్ విభాగం, స్థానిక పోలీసులు, మహిళా పోలీసులు కలిసి విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ధరణి కిషోర్, క్రాంతికుమార్, షేక్ జాకిర్, వెంకటేష్ నాయక్, పుల్లయ్య తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా జరపడానికి అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలంటూ సంయుక్త కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. నిన్నటి రోజు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన దివ్యాంగులతో అనంత పోలీస్ పెరేడ్ మైదానంలో 2000 మందితో యోగా ప్రదర్శన ఉంటున్నట్టు తెలిపారు. 18వ తేదీన తాడిపత్రి బుగ్గలింగేశ్వర స్వామి ఆలయంలోను, 20వ తేదీన

గుత్తికోటలు ప్రత్యేక పర్యాటక యోగ ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు తగిన వసతులు సౌకర్యాలు కల్పించాలంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఆఖరుగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా అంతటా జరుపుతామన్నారు. దీనికంటే ముందు పలు రకాల పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. అనంతపురం 2

0: పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. అనంతపురం రెండవ పట్టణ సీఐగా పుల్లయ్య నిన్నటిరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం బుక్కరాయ సముద్రం సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన స్థానంలో సుబ్బరాయుడు నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ పుల్లయ్య మాట్లాడుతూ, తమ పరిధిలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామన్నారు. మహిళల భద్రతపై గట్టి నిఘా ఉంచుతామంటూ కూడా వారన్నారు. కళ్యాణదుర్గం రోడ్డు జార్జిపేట పోస్టాఫీసులో ఆధార్ నమోదు నవీకరణ సేవలు అందుబాటులో ఉన్నాయంటూ తపాల శాఖ అనంతపురం డివిజన్ ఎస్పీ అమర్నాథ్ తెలిపారు. అనంతపురం ప్రధాన పోస్టాఫీసులో కూడా ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయంటూ వీటిని సద్వినియోగం చేసుకోవాలంటూ నగర ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్ఎఫ్ రోడ్డు వెంకటేశ్వర ఆలయంలో నిన్నటిరోజు జరిగిన పలు వైదిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి. ఆలయంలో కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి 19వ కోటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మహాయజ్ఞం ముగింపు కార్యక్రమం నిన్నటిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమానికి చెందిన కీలక సామగ్రి జిల్లా కలెక్టరేట్కు చేరింది. ఇంటింటా సర్వే, ఓటర్ జాబితా పరిశీలన, ఇతర పనుల నిమిత్తం బిఎల్ఓలకు ప్రత్యేక కిట్లు చేరాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2226 మంది బిఎల్ఓలకు ఒక్కొక్క కిట్టు ప్రకారం అనంతకు చేరాయి. వీటిని 1-2 రోజుల్లో నియోజకవర్గాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంతవరకు మీరు సమాచార వేదిక విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు విందాం నాట్య కళాం.

0: అన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఇప్పుడు విందాం డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో. సంతాన లేమికి కారణాలు, సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు. సీనియర్ గైనకాలజిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్రీకృష్ణ శశి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ రోజుల్లో చాలా జంటలు సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు పుట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే ఆనందం, లేకపోతే నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. మన పూర్వీకుల్లో ఇలాంటి సమస్యలు చాలా తక్కువగా మనం చూస్తుండేవాళ్ళం. అప్పటి ప్రజల జీవన విధానం కానివ్వండి, లేదా వారు తీసుకునేటటువంటి ఆహారం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ప్రస్తుతం బిజీ లైఫ్లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అంతంత మాత్రంగానే శ్రద్ధ చూపిస్తున్నారు. మరొక వైపు కాలుష్యం సైతం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. సంతాన సాఫల్యతపై అవగాహన తక్కువగా ఉండడం కూడా మరొక కారణమవుతుంది. సంతాన లేమికి కారణాలు, సంతాన సాఫల్యత కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ వివరాలన్నీ కూడా మన శ్రోతలకు తెలియజేయడానికి ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణ శశి గారు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. మరి ఈరోజు వీరితో సంతాన లేమికి కారణాలు, సంతాన సాఫల్యత కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీకృష్ణ శశి గారు.
4: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, ఈ సంతాన లేమికి కారణాలు ఏమంటారు?
4: సంతాన లేమికి ఈ నేటి జీవన విధానం ఒక మెయిన్ కారణంగా కనిపిస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. తర్వాత ఇందులో స్త్రీ పాత్ర ఎంత, పురుషుల పాత్ర ఎంత తెలుసుకోవాల్సి వస్తుంది. స్త్రీ పాత్ర వచ్చి 30% ఉంటే, పురుషుని పాత్ర 30% ఉంటే, ఇద్దరి కలిపి 30% ఉంటే 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ కింద వస్తుంది. కాబట్టి ఇద్దరి బాధ్యత కూడా ఈ ఇన్ఫర్టిలిటీలో ఉంది. ఒకప్పుడు మన కుటుంబాలు ఎలా ఉండేటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఉమ్మడి కుటుంబాల్లో తరతరాలుగా ఉన్న అనుబంధము అవన్నీ పెనవేసుకుని పోయి వాళ్ళ జీవన స్టైల్ కూడా కొత్తగా పాత్ర చాలా ఇదిగా ఉండి ఉమ్మడి కుటుంబాలకు తోడ్పడుతూ ఉండేది. ఇప్పటి జీవన శైలులు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. తర్వాత అందుకోసం లైఫ్ స్టైల్ విధానం కూడా మారిపోయింది. లైఫ్ స్టైల్ విధానం మారిపోవడం అంటే ఊబకాయం రావడము, తర్వాత ఈ ఫుడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, పెస్టిసైడ్స్ యూస్ చేయడము, కాలుష్యము, ఇవన్నీ కూడా కారణాలున్నాయి.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు పురుషుల పాత్ర, మహిళల పాత్ర అన్నారు. మనం ముందుగా పురుషుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఎలాంటి కారణాలు ఉన్నాయంటారు పురుషులలో?
4: ఇప్పుడు చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలని సెడెంటరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే సెడెంటరీ లైఫ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఈ డయాబెటీస్కు, హైపర్ టెన్షన్కు వాడే మందుల వల్ల కూడా కొద్దిగా ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. తర్వాత స్మోకింగు, ఆల్కహాలు, ఇవన్నీ కూడా శుక్ర కణాల సంఖ్యను తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇంకొకటి ఏమంటే ఇవి కాక కంజెంటల్ అనామలీస్ కొన్ని ఉన్నాయి. అంటే పుట్టుకతో వచ్చే అవలక్షణాలు. ఆ అవలక్షణాల్లో ఒకటి టెస్టిస్ అబ్డామన్లోనే ఉండడం, ఇది కూడా ఒక కారణమవుతుంది. తర్వాత వెరికోసీల్ అనేటివి ఉంటుంది. వెరికోసీల్లో కూడా మొదటి 2 గ్రేడ్లకు ఏం పర్వాలేదు, కానీ 3 and 4th అయితే సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత ఇంజురీ, ఏదైనా ఇంజురీ, టెస్టిస్కు ఏదైనా ఇంజురీ జరిగినా కానీ కణాల సంఖ్య తగ్గుతుంది. తర్వాత హార్మోన్స్, హార్మోన్స్ చూసుకోవాలి. జెనెటిక్లో కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, క్లైన్ఫెంట్రల్ సిండ్రోమ్ అని. తర్వాత అది దానివల్ల కూడా సంతానలేమికి ఒక కారణం కావచ్చు. హార్మోన్స్లో కూడా ఎస్టిమేషన్ చేయాలి. హార్మోన్స్ అంటే FSH, LH, టెస్టోస్టెరాన్, ఈ హార్మోన్లలో కూడా ఏమైనా అసమానత ఉందా, ఉంటే కనుక వాటి పర్యవసనం ఏ విధంగా ఉంటుంది చూసుకోవాలి. దీన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు వంశపారపర్యంగా కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది అంటారా?
4: అంటే కొంతవరకు ఉంది, కంప్లీట్గా చెప్పలేము కానీ కొంతవరకు ఉంది.

0: ఇంకా ఇతరత్ర కారణాలు ఏమన్నా పురుషులలో అంతేనా, లేదా ఇంకేమన్నా? ఇప్పుడు మీరు అన్నట్టు హార్మోన్
1: కాలుష్యం ఒకటి, స్మోకింగ్ ఆల్రెడీ చెప్పాము, ఆల్కహాల్ ఒకటి చెప్పాము, సెడెంటరీ వర్క్స్. తర్వాత ఈ సెడెంటరీ వర్క్స్లో ఏమవుతుందంటే కూర్చొని ఉంటున్నారు కాబట్టి, తర్వాత జంక్ ఫుడ్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మామూలు దీనికన్నా అదర్ దీని మీద ఆహారం పదార్థాల మీద వ్యామోహం కలిగి దానివల్ల ఇదవుతుంది. తర్వాత డీప్ రోస్టెడ్ పదార్థాలు తీసుకుంటారు, ఆయిల్ ఎక్కువగా ఉండేటివి తీసుకుంటున్నారు, కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది. అందువలన చిన్న వయసులోనే ఊబకాయం వచ్చి దానివల్ల ఇతర సమస్యలు కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి.
0: అంటే మీరు అంటున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ అంటూ తినే ఆహారం పైన కూడా దృష్టి పెట్టడం
1: లేదు. ఏది తీసుకోవాలా, తినకూడదని ఎక్కువ తింటున్నారు, తినవలసింది తక్కువ తింటున్నారు.
0: కాబట్టి ముఖ్యంగా ఆహార సమస్యలతో కూడా ఇలాంటి
1: ఆహార సమస్యలు. అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఆహారం గురించి చాలా ఎక్కువగా చెప్పారు. సాత్విక ఆహారం ఏమి, దాని గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ చెప్పారు.
0: మీరు అంటున్నట్టు పురుషులలో అయితే కనుక ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్ కానివ్వండి, లేదా ధూమపానం కానివ్వండి, ఇతరత్ర అలాగే. మరి మహిళల విషయానికి వస్తే వీటివల్ల మనకి ఈ సంతానాలు ఏమి కారణాలు అవుతాయి?
1: మహిళల్లో ఏమవుతుందంటే అండకణాలు బై పుట్టుకతోనే 400,000,000,000 పైగా ఉంటాయి. తర్వాత పుష్పవతి అయ్యేటప్పటికీ కొద్దిగా తగ్గుతాయి. తర్వాత 35-36 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఇంకా తగ్గుతాయి. తర్వాత మెనోపాస్ టైంలో పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. లేట్ మ్యారేజెస్ అంటే వాళ్ళు చదువు అయిపోతేనే పీజీ కావాలా, పీజీ అయిపోతేనే ఉద్యోగం కావాలా, ఒక సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేయడంలో అసలైన విషయాన్ని మర్చిపోతున్నారు. తర్వాత లేట్ మ్యారేజెస్ వల్ల ఏమవుతుందంటే అండకణాల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, అండాలు తగ్గుతున్నాయి. అదొక కారణం ఒకటి. కాబట్టి ఏజ్ ఒకటిగా చెప్పుకోవచ్చు.
0: అయితే మీరు అంటున్నట్టు మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలామంది అమ్మాయిలు ఉద్యోగం చేసి మేము స్థిరపడ్డ తర్వాత వివాహం చేసుకోవాలా, ఈ టైంలో ఏమైపోతుందంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ వివాహం ఆలస్యం కావడం వలన కూడా ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అంటే మరి ఏ వయస్సులో కరెక్ట్గా వివాహం జరగాలి?
1: మామూలుగా మగవాళ్ళకి 22 సంవత్సరాలు, కొద్దిగా ఆడవాళ్లకు 22 పైన పెట్టుకుంటే బాగుంటుందని. ఇంతకుముందు వచ్చి 18 సంవత్సరాలు ఉండేది, దాన్ని ఇప్పుడు 22 సంవత్సరాల వరకు చేశారు.
0: అంటే వాళ్ళు
1: శారీరకంగా మానసికంగా కూడా ఎదగడానికి
0: అవకాశం
1: ఉంటుంది.
0: మరి అలాగే ఇప్పుడు సపోజ్ మహిళల్లో కనుక ఈ ఊబకాయం వచ్చింది అనుకోండి, మరి అలాంటి వాటి పట్ల కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు?
1: తప్పకుండా. దానిలో ఒకటి పీసీఓడి ఉంటుంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. పీసీఓడి అంటే డిసీజు, ఇప్పుడు వచ్చి పీసీఓ సిండ్రోమ్ కింద రికగ్నైజ్ చేస్తున్నారు. దీంట్లో ఏమవుతుందంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లేకపోవడం వల్ల ఊబకాయం వస్తుంది. తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్లు డీప్ రోస్టెడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, ఆయిల్ తక్కువగా తీసుకోవాలి. తర్వాత వ్యాయామం అనేది తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ స్కూటీలో పోతున్నారు, ఇంటికి వస్తున్నారు, లేదా ఇంటి దగ్గర కారు ఎక్కుతున్నారు, ఆఫీస్ దగ్గర కాలు దిగుతున్నారు. లోపల సిట్టింగ్ బిజినెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు శరీరాన్ని చాలా తక్కువ శ్రమ పడుతున్నారు. మన పూర్వకాలంలో ఎన్నో వేల మైళ్ళు నడిచేవాళ్ళు ఋషులు కానీ, సాధారణ మానవులు కానీ, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కానీ చాలా మైళ్ళు నడిచేవాళ్ళు. అందుకే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అదొక కారణం.
0: ఇక్కడ కూడా మనం ఎలాంటి శ్రమ లేకోకుండా హ్యాపీగా జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎన్నో సమస్యలను కూడా కొన్ని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మీరు అంటున్నట్టు ఖచ్చితంగా వాళ్ళు శారీరక శ్రమ కూడా ఉండాలి.
1: శారీరక శ్రమ తప్పనిసరి. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్, చిన్న చిన్న పిల్లల్లోనే ఎక్కువ ఋతుస్రావం కావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు? ఊబకాయం వలన, అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్నింటి కంజెంటల్ అనామిలీస్ పుట్టుకతో వచ్చేటివి. దాంట్లో ఏమవుతుందంటే యుట్రస్లో 2 గర్భసంచులు ఉండడము, తర్వాత యుట్రస్ తక్కువ చిన్నగా ఉండడము, ఓవరీస్ డెవలప్ కాకపోవడము, ఇవన్నీ కూడా కంజెంటల్ అనామిలీస్ కింద వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏమంటే ఫైబ్రాయిడ్స్ అంటే కణుతులు, చిన్న గడ్డలు ఉంటాయి. అవి కొన్ని క్యాన్సర్ సంబంధమైన వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి, కొన్ని ప్రమాదం కానివి. కానీ ఇది చేసే ప్రమాదం ఏమంటే గర్భసంచి లోపలు ఉండడం వల్ల ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల అబార్షన్స్ అయ్యే ప్రమాదం ఉంది. తర్వాత గర్భం, వచ్చిన గర్భం నిలబడకపోవడము, రావాల్సిన గర్భం రాకుండా పోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అది ఫైబ్రాయిడ్స్.
0: గర్భాశయంలో కణతులు ఉండడం.
1: అలాగే పాలిప్స్ అంటారు, గర్భసంచి లోపల చిన్న పాలిప్స్ అంటే నీటి ఇది మాదిరే ఉంటాయి. అవి కూడా ఎక్కడ

0: అండవాహికకు అడ్డంగా ఉన్నా కానీ ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంప్లాంటేషన్ కాకపోవడము అనే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఎండోమెట్రోసిస్ అనేది. ఎండోమెట్రోసిస్ అంటే ఇప్పుడు గర్భాశయం లోపల పొర ఉంది కదా, ఆ పొర వచ్చి అండాశయంలోనూ అబ్డమన్ లోపల ఇతర భాగాల్లోనూ ట్యూబ్లోనూ ఉండడం వలన ప్రెగ్నెన్సీకి రాకుండా పోవడం జరుగుతుంది. వారికి విపరీతమైన కడుపు నొప్పి ఉండడం, ఋతుస్రావంలో ఉండడం, భరించలేని బాధ ఉండడం జరుగుతుంది. ఇది మామూలుగా అయితే డయాగ్నోస్ చేయడం ఎక్స్రేలోను స్కానింగ్లోను పెద్దగా కనిపించదు. దానికి డయాగ్నోస్టిక్ ల్యాబ్ విత్ హిస్టోస్కోపీ అని చేస్తాం. డయాగ్నోస్టిక్ ల్యాబ్లో కనిపించేప్పుడు అంటే అబ్డమన్లోకి చిన్న దీన్ని లైట్ పంపించి దానిలో అబ్డమన్ని విజువలైజ్ చేసి ఆ లోపల అతుక్కున్న భాగాలను సెపరేట్ చేస్తాం. అలాగే ట్యూబ్ ఎలా ఉంది, అండాశయం ఎలా ఉంది చూస్తాం. తర్వాత కింద నుంచి డై పంపించి దీనిలో సరిగా ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది చూస్తాం. అది ఎండోమెట్రోసిస్. దాన్ని రిలీజ్ చేస్తే కొంతవరకు బాధ తగ్గుతుంది, తర్వాత ఫర్టిలిటీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి మీరు అంటున్నట్టు ఇప్పుడు చాలా కారణాలు అయితే తెలియజేశారు ఈ సంతానలేమికి, మరి దీనిలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయంటారు లేదా ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి, ఈ పరీక్షల విధానం ఏ విధంగా ఉంటుంది, ఇవి కూడా మా శ్రోతలకు కొద్ది వివరంగా తెలియజేస్తారా?
0: చికిత్సా విధానాల్లో ఆడవాళ్ళని గురించి చర్చించుకుందాం. చికిత్సా విధానాల్లో ఫస్ట్ మనము స్టెప్ వైజ్ పోవాలి. ఒక్కసారిగా పేషెంట్ మీద బర్డెన్ కాకూడదు. అంటే రకరకాల పరీక్షల నెపంతో వారిని ఇబ్బంది పెట్టడం కూడదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి ఆల్రెడీ వాళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉంటారు, ఒకటి తర్వాత ఫైనాన్స్ది కొంచెం ప్రాబ్లం అవుతుంది, తర్వాత లెంగ్తీ పీరియడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక అవగాహన రావడానికి, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా సమయం చేపడుతుంది. ఈ సమయంలో వాళ్ళు డాక్టర్స్ మారుస్తూ పోతుంటారు. ఇది కాకుండా సరైన డాక్టర్కు సరైన టైం ఇస్తే సక్సెస్ రేటు బాగా ఉంటుంది.
1: అంటే మీరు అంటున్నట్టు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కూడా స్టెప్ బై స్టెప్ నిదానంగా వెళ్ళాలి. అంటే చాలా మంది ఏమంటే ఇప్పుడు తక్కువ రోజుల్లో ఏదో ఒకటి అని చాలా క్విక్ గా అని
0: అది కాకుండా
1: అవగాహన తీసుకొని నిదానంగా వెళ్ళడమే మంచిది అంట.
0: మంచిది.
1: ఓకే,
0: దీనికి మొట్టమొదట మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫిజియాలజీ ఏమంటే, ఫస్ట్ మెదడు నుంచి హార్మోన్స్ స్రవిస్తాయి, అవి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ప్రొలాక్టిన్, అది ఒక స్టెప్. రెండు వచ్చి అండాశయం దగ్గర అవి పనిచేస్తాయి. అండాశయం దగ్గర పనిచేసినప్పుడు ఫాలికల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ ఫాలికల్ డెవలప్మెంట్ సరైన సైజ్ వచ్చిన తర్వాత ఎల్హెచ్ హార్మోన్ వల్ల రిలీజ్ అవుతుంది. ఆ ఎల్హెచ్ హార్మోన్ ద్వారా రిలీజ్ అయింది ఈ ఫిమ్రియల్ అంటే అండవాహిక పికప్ చేసుకొని సరైన దిశలో దాన్ని పంపిస్తుంది. అదే టైంలో భార్యాభర్త కలిస్తే ఆ శుక్రకణాలు అందులో ప్రవేశించి అండవాహికలో సంయోగం చెంది గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతాయి. ఇది ప్రొసీజర్. కాబట్టి ఇక్కడ ఏముంది, ఫస్ట్ హార్మోన్స్ పైనుంచి ఎలా ఉన్నాయి చూసుకోవాలి. అది రెండవ రోజు వీలవుతుంది, రెండవ రోజు మాత్రం. తర్వాత అండాశయంకి వచ్చేటప్పటికి అండాశయంలో రిజర్వ్ ఎంత ఉంది చూసుకోవాలి. ఏఎంహెచ్ అంటారు. అండాశయంలో రిజర్వ్ చాలా తక్కువ ఉందనుకోండి, వాళ్ళు సోఫిస్టికేటెడ్ దీనికి పోవాల్సి వస్తుంది. ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ అట్లా పోవాల్సి వస్తుంది. డయాగ్నోస్టిక్ ల్యాబ్ విత్ హిస్టోస్కోపీ ఆల్రెడీ చెప్పాం. తర్వాత హెచ్ఎస్సీ అనేది ఫస్ట్ బేసిక్ థింగ్. హెచ్ఎస్సీ అంటే హిస్టోసాల్పింగోగ్రామ్. ఇది ఎయిత్ డే చేస్తాం. ఎయిత్ డే చేస్తే దీనివల్ల ఏం తెలుస్తుందంటే, డై ఇంజెక్ట్ చేస్తే గర్భసంచిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ట్యూబ్స్ బాగున్నాయా లేదా అని తెలుస్తుంది. ఇది ఓన్లీ షాడో మాత్రమే. దీనిలో ఏమవుతుందంటే, పేషెంటు కొంచెము కాన్షియస్గా ఉంటారు కాబట్టి కొన్ని కండరాలు బిగబట్టి ఉండడం వల్ల కొంచెం ఒక్కోసారి రిపోర్టు సరిగా రాకపోవచ్చు. కాబట్టి కన్ఫర్మేషన్ కావాలంటే డయాగ్నోస్టిక్ ల్యాబ్ విత్ హిస్టోస్కోపీ చేసుకోవాలి.
1: అంటే మీరు అంటున్నట్టు కంపల్సరీగా డయాగ్నోస్టిక్ ల్యాబ్కి వెళ్ళాలి.
0: వెళితే మంచిది. ఫస్ట్ స్టెప్ అంత ఎందుకు పెట్టుకోలేకుండా ఉంటారు కాబట్టి ఫస్ట్ హెచ్ఎస్సీ చేసుకొని హార్మోన్ అసెస్మెంట్ చేసుకొని ముందుకు పోవచ్చు.
1: మరి అలాగే మీరు ఇంతకుముందు అంటున్నట్టు ఐయుఐ అన్నారు చూడండి, అంటే ఈ గర్భసంచిలో శుక్రకణాన్ని, మరి అది ఏ విధంగా అంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మేల్ ఫ్యాక్టర్ గురించి కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది. మేల్ ఫ్యాక్టర్ 3 రోజులు భార్యాభర్తకు దూరంగా ఉండి సెమెన్ కలెక్ట్ చేసేసి ల్యాబ్లో వెంటనే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అందులో మనకు తెలిసేదేమి, ఎన్ని శుక్రకణాలు ఉన్నాయి, ఎన్ని మిలియన్స్లో ఉన్నాయి శుక్రకణాలు, వాటిలో వాటి నిర్మాణం రీత్యా ఏమైనా లోపాలు ఉన్నాయా, వాటి కదలిక బాగుందా, డెత్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. దీంట్లో ఆరోగ్యకరమైన శుక్రకణాలను గర్భసంచిలోకి టైంలో ఎక్కిస్తాం. దానికి మొదట మనం ఏం చేస్తామంటే ఫాలికులర్ స్టడీ ఏం చేస్తాం. ఫాలికులర్ స్టడీ అంటే అండాశయంలో ఫాలికల్ ఎలా పెరుగుతుంది చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి 28 రోజులకు ఒకసారి నెలసరి వస్తుందంటే 14 నుంచి 18 రోజుల లోపల అన్న

0: విడుదలవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఫాల్కన్ ట్రాక్ చేస్తాం. ఫాల్కన్ ట్రాక్ చేసి సరైన సైజు వచ్చిన తర్వాత అది రిలీజ్ కావడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్త కలవమని చెప్తాం. అది ఒక పద్ధతి. అదే టైంలో శుక్రకణాలు తక్కువగా ఉండి క్వాలిటీ సరిగ్గా లేకుండా ఉండే వాళ్ళలో ఈ శుక్రకణాలను మేలైన శుక్రకణాలు ఎక్కించుకోవడానికి అవి ఉపయోగపడుతుంది. ఆ మేలైన శుక్రకణాలను ఆ టైంలో మనము గర్భసంచిలోకి ఎక్కిస్తాం. ఇది చిన్న ప్రొసీజరు, ఏం అనస్థీషియా అటువంటివి ఏం అవసరం లేదు. ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు పేషెంట్. తర్వాత ఒక ప్రొజెస్టెరాన్ను ఒక 15 డేస్ మనం సపోర్టింగ్గా ఇస్తాం. తర్వాత చూసి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చూస్తాం. IUA అనేది సింపుల్ ప్రొసీజర్. ఇది మాత్రం ఎవరికి కంటిన్యూస్గా నార్మల్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఒక ఫెయిల్యూర్స్ ఒక 6 మంత్స్, ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత చూసి రాలేకపోతే అప్పుడు మనం ఈ విధానము ఎంచుకోవచ్చు. అంటే శుక్రకణాలు తక్కువగా ఉండి డెడ్ సెల్స్ ఎక్కువగా ఉండి యాక్టివ్ మోటిలిటీ లేకుండా ఉంటే తీసుకోవచ్చు.
1: అప్పుడు మీరు అంటున్నట్టు ఈ IUA చికిత్స. మరి అలాగే అంటే మీరు అంటున్నట్టు ఇప్పుడు భార్యాభర్తల్లో కూడా ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాలి.
0: అవగాహన ఉండాలి
1: ఇద్దరిలో కూడా.
0: ఇద్దరిలో
1: ఉన్నప్పుడే మంచి సంతానం కలగడానికి అవకాశం
0: ఉంటుంది.
1: అలా లేనప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరి అలాగే సాంకేతికంగా మనం బాగా ఎదుగుతున్న తరుణంలో పిల్లలు పుట్టడానికి మరొకటైనటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ
0: అంటారు.
1: మరి దాని గురించి కూడా మీరు కాస్త వివరంగా.
0: టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఇప్పుడు నేచర్, మనము దీనిలో నేచర్కు మనము ఎక్కడ ఉపయోగపడతాము, ఎక్కడ సహాయం చేయగలం అనే దాన్ని మాత్రమే చూస్తున్నాం. మనము వెంటనే చెట్టు కాసిన మామిడి పండు మాదిరి పెరిగి ఇవ్వడానికి కాదు. ఇక్కడ IVF అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. సాధారణ దీంట్లో మనం ఏం చేస్తాము, ఊహం పికప్ చేస్తాం. ఊహం పికప్ చేసి దానికి మామూలు ఇంతకుముందు మాదిరే ట్రాక్ చేసేసి సరైన టైంలో ఊహంను పికప్ చేసుకుంటాం. ఆ ఊహం పికప్ చేసిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ చేతిలోకి వెళ్తుంది. దానిలో ఉండే డెబ్రిస్ తర్వాత ఇవన్నీ వ్యర్థాలన్నీ తొలగించి శుభ్రమైన అండాలను తీసుకుంటాడు. అదే టైంలో ఈ భర్త యొక్క శుక్రకణాలను తీసుకొని దానిలో యాక్టివ్ మోటిలిటీ ఉండే వాటిని తీసుకొని వచ్చి అందులో ఒక డిష్లో పెడతారు. పెట్టిన తర్వాత ఈ మూమెంట్ వలన, ఈ శుక్రకణాల మూమెంట్ వలన ఫలదీకరణ చెంది అండాలు తయారవుతాయి. ఎగ్ తయారై ఎంబ్రియో తయారవుతుంది. దాన్ని మనము లోపల పెడతాం. అక్కడ 2 ఇవి ఉన్నాయి. మనము అక్కడ చూసుకోవాలి. దానిలో గర్భసంచి పొర ఎలా ఉంది చూసుకోవాలా, జంక్షన్లు ఇది ఎట్లా ఉంది అని చెప్పాల. మయోమెట్రియల్ జంక్షన్ అంటారు, అది ఎలా ఉంది చూసుకోవాలా. ఆ చూసుకొని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటారు. ఎండోమెట్రియల్ రిసెప్టివ్ అంటే బయట నుంచి వచ్చిన దాన్ని తీసుకొనే శక్తి ఉండాలా. ఆ విధంగా మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ గ్రాస్పింగ్ బాగుండి ఇంప్లాంటేషన్ జరిగితే అప్పుడు సక్సెస్ అవుతుంది. అది IVF. ఇంకా ICSI అనుకోండి, అంటే ఇంకా తక్కువ ఉండి 1, 2 ఉన్నాయి, అవి మాత్రమే బాగా పనికొస్తాయి అంటే వాటిని డైరెక్ట్గా ఈ అండకణాల్లోకి ఎక్కించడం, అది ICSI. ఈ 2 ఉన్నాయి. అది
1: అంటే
0: రెండు పద్ధతుల ద్వారా మనను, అంటే ఇంకా తక్కువ క్వాంటిటీ ఉండే వాళ్ళలో ICSI పనిచేస్తుంది. ఒక మోస్తరుగా IVF ఫెయిల్ అయిన వాటిలో IVF పనిచేస్తుంది.
1: అంటే కృత్రిమ గర్భధారణకు ఇవి 2 ఉపయోగపడతాయని మీరు అంటున్నారు. మరొక విషయం డాక్టర్ గారు, ఇక్కడ మరొక చిన్న విషయం అంటే చాలా మంది మగపిల్లవాడు పుట్టాలా అమ్మాయి పుట్టాలా అని అనుకుంటుంటారు. ఇది వాళ్ళు అనుకున్నటువంటి పిల్లలు పుట్టడానికి కూడా ఏమన్నా మనకు
0: అటువంటి అవకాశమే లేదు.
1: అవును,
0: అవకాశమే లేదు. అది క్రోమోసోమ్ల మీద ఆధారపడుతుంది. XXY ఉంటే వస్తుంది, వై లేకపోతే XX ఉంటే ఆడపిల్ల మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది ప్రజల అపోహ మాత్రమే. దీనికోసం ఎక్కడ కూడా ట్రై చేయొద్దండి.
1: అదేండి, ఎందుకంటే ప్రజలలో ఉన్నటువంటి అపోహను తొలగించడానికి మీలాంటి నిష్ణాతులైన వైద్యులతో ఈ విషయం చెప్పించాలి.
0: ఇంకోటి కొంతమంది చైనా క్యాలెండర్ అని చూస్తుంటారు.
1: ఓకే,
0: దాని మీద LMP ప్రకారం అనుకుంటుంటారు, కానీ అది కూడా తప్పే. ఏమవుతుందంటే నా పర్సనల్ ప్రకారం చూసుకున్నా కానీ ఫస్ట్ బాబు పుట్టాడు, కానీ వాళ్ళు చూపించింది అమ్మాయి. కాబట్టి అటువంటివన్నీ నమ్మొద్దండి. ఇది ఉపయోగకరమైన విషయం
1: డాక్టర్ గారు. మరి మనం ఇంతకు ముందే ఒకసారి అనుకున్నాం ఈ PCOD అంటే అండాశయ సమస్య, దీని గురించి మరింత వివరంగా. ఎందుకంటే PCOD అని చాలామంది మధ్యన కొంతమంది చిన్న అమ్మాయిలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎందుకంటారు, దానికి కారణాలేమి, దానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా, నివారణ మార్గాలు కానీ?
0: మనం ఆల్రెడీ చెప్పుకున్నాం PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. ఇందులో ఏం చేస్తున్నామంటే మనం స్కానింగ్లో కనిపిస్తుంది, స్కానింగ్లో ముత్యాల సరాల మాదిరే అండాశయంలో అండాలు ఉంటాయి. తర్వాత

0: ఈ కాబట్టి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఉపయోగపడవు. కాబట్టి ఏమైతాయి, యానోవులటరీ సైకిల్స్ అవుతాయి, సరైన అండం విడుదల కాకపోవడం అనేది వీళ్ళలో సమస్య అవుతుంది. అదేవిధంగా ఋతు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, దీనికి ఉపకాయం కూడా ఒక కారణం, లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి, తర్వాత ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఇది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చే వాళ్ళకు వెయిట్ రిడక్షన్ చేసుకోరండి అని ఒకటి చెప్తాం.
1: ఓకే, అంటే మనము
0: శారీరకంగా మనం ఫిట్నెస్ చేసుకోవాలి. దానిలో లీన్ పిసిఓడి ఉంటారు, ఓబీసీ ఉంటారు, అంటే బిఎంఆర్ ఎంతవరకు బేసల్ మెటబాలిక్ రేటు 35 ఉందనుకోండి, వాళ్ళు ఓబీసీ కింద వస్తారు. తక్కువ ఉండేవాళ్ళు 25 ఉండేవాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలా, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది చూస్తాం, మామూలుగా స్కానింగ్లో చూస్తాం. అది చూసుకొని ఓవరీ వాల్యూమ్ చూస్తాం, ఓవరీ వాల్యూమ్ 10 ఉండాలా. ఓవరీ వాల్యూమ్ 10 అబవ్ ఉందంటే పిసిఓడి కింద వస్తుంది. కాబట్టి మనం ఆ వాటిని తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఒకటి, కొన్ని రకాల డ్రగ్స్ కూడా యూజ్ చేస్తాం. కానీ బలవంతంగా బరువు తగ్గించుకోవడం అనేది మంచిది కాదు. ఒక్కసారిగా 100 కేజీల నుంచి 50 కేజీలు రావాలని అపస్మారక స్థితిలోకి పడిపోవడం,
1: ఎందుకంటే చాలామంది సడన్గా అలా ఉన్నట్టుండి 100 కేజీలు ఉన్న వాళ్ళు 50 కేజీలకు పడిపోవడం అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆరోగ్య సమస్యలతో మరింతగా ఇబ్బంది పడే అవకాశం.
0: అందుకని ఏది కానీ స్లోగా జరగాల, స్లోగా గ్రోత్ ఉండాలి. ఒక మొక్క కానీ ఒక పిల్లవాడు కానీ గ్రోత్, అందుకని మనం గ్రోత్ స్కాన్ అని చేస్తుంటాం. గ్రోత్ స్కాన్లు ఏమి, ఎంత గ్రోత్ ఉంది, గ్రోత్ ఎక్కడ తగ్గుతుంది, ఇది చేస్తాం. అదేవిధంగా దీంట్లో కూడా మనము సమతుల్యాన్ని పాటించాలా, సమతుల్య ఆహారం తీసుకోవాలా, స్ట్రెస్తో పడకూడదు, అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకూడదు, జీవితాన్ని జీవితాలాగానే జీవించాలా.
1: ఓకే,
0: అలా చేసుకుంటే సక్సెస్ రేటు బాగుంటుంది.
1: అయితే మీరు అంటున్నట్టు ఫస్ట్ మనము ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ వాటిని ఫీల్ కాకూడదు, ప్రశాంతంగా ఉండడానికి నాకు చిన్న విషయం డాక్టర్ గారు, ఈ యోగా అనేది ఏమన్నా వీరికి ఉపయోగపడుతుంది?
0: తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకని మేము చెప్పే పేషెంట్స్కి, ఓబీస్ పేషెంట్స్ కూడా ఆహారంతో పాటు యోగా చేయండి అని కూడా చెప్తుంటాం. యోగా ఇప్పుడు అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది కూడా. చాలామంది, ఇంకా కొంతమంది ఉన్నారు, అన్ని రకాల నొప్పులు కూడా యోగా పనిచేస్తుందని చెప్తున్నారు. వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అది. కానీ యోగా చేసుకోవడం అనేది మంచి అత్యుత్తమైన విధానం. దాంతోపాటు మందులు అన్నీ కొలాబరేట్ చేసుకుంటే సాధారణ జీవిత విధానం ఉండాలా, జీవనశైలిలో మార్పు ఉండాలా, ఈ ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవాలా, నియమబద్ధ జీవితం గడపాలా, కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి.
1: యోగా ప్రాక్టీస్ చేస్తుంటారు, అయితే గర్భం ధరించిన వెంటనే యోగా మానివేయాలనుకుంటారు,
0: అట్లా కాకుండా చేయొచ్చు, అవసరం లేదు. ఎందుకంటే రిస్కీ ఎక్సర్సైజులు ఉంటాయి కదా, అవి వద్దు.
1: ఓకే,
0: రిస్కీ ఎక్సర్సైజ్ లేకుండా సాధారణమైన ఎక్సర్సైజులు, యోగా ఎక్సర్సైజులు ఉంటాయి, అవి చేసుకోవచ్చు.
1: చేయడం వల్ల మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. మరొక విషయం అండి డాక్టర్ గారు, ఇప్పుడు ఎండోమెట్రోసిస్ అంటే ఏమిటి?
0: అదేంటంటే ఇప్పుడు గర్భసంచి లోపల పొర ఉంటుంది. మామూలుగా ఆ పొర వచ్చి ఒకవేళ గర్భం దాల్చకపోతే కనుక ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి కదా, ఈస్ట్రోజన్ ఎఫెక్టు 14 రోజులు, తర్వాత ప్రొజెస్టెరాన్ ఎఫెక్టు 14 రోజులు ఉంటుంది. తర్వాత గర్భం రాలేదంటే ఎండోమెట్రియం షెడ్ అయిపోతుంది. ఈ షెడ్ అయిన ఎండోమెట్రియము కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఉండాల్సింది ట్యూబుల ద్వారా ఓవరీకి, అటువంటి అబ్నార్మల్ ఆర్గాన్కి చేరే అవకాశం ఉంటుంది. అక్కడ అన్నజాలం స్థిరపడిన తర్వాత అది ఎండోమెట్రోసిస్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది, తర్వాత లోపల ఆర్గన్స్ అన్నీ కూడా అతుక్కుపోవడం జరుగుతుంది. దాన్ని మనము లాప్రోస్కోపీలో మాత్రమే చూడగలం, డయాగ్నోస్టిక్ ల్యాబ్ విత్ హిస్టోస్కోపీలో, డయాగ్నోస్టిక్ ల్యాబ్లో అది కనిపిస్తుంది. తర్వాత ఓవరీలో కూడా కొన్నిసార్లు అతుక్కొని ఓవరీలో సిస్ట్లు కూడా ఉంటాయి. వాటన్నింటిని సెపరేట్ చేసుకున్న వెంటనే ఒక 6 మంత్స్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చిందంటే పర్వాలేదు, లేదంటే అది క్రానిక్ అయిపోయి ఇన్ఫర్టిలిటీ, ఇంకా దీనివల్ల కూడా సరిచేయడానికి వీల్లేని పరిస్థితికి పోతుంది.
1: మరొక విషయం అండి, ఇప్పుడు చాలామంది వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం లేదా 2 లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు అంటే తర్వాత వాళ్ళు ఏ మార్గానికి ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అంటారు?
0: స్టెప్ వైజ్ చేసుకోవాల్సిందే. స్టెప్ వైజ్ ఫస్ట్ అండాశయంలో రిజర్వ్ ఎంత ఉంది చూసుకోవాలా, భర్త వయసు ఎంత ఉంది, ఈ భార్య వయసు ఎంత ఉంది చూసుకోవాలా, ఆయన శుక్రకణాలు ఎట్లున్నాయి చూసుకోవాలా, తర్వాత ఈమెలో అండం నెల నెల విడుదలవుతుందా లేదా, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా, వీటన్నిటి చూసుకొని మనము కోరిలేట్ చేసుకొని స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ చేసుకోవాలా. వెంటనే ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ పోకూడదు. అవి చేసుకోవాలా, ఫస్ట్ నార్మల్గా ఒక 6 మంత్స్ ట్రయల్ ఇవ్వాలా, తర్వాత వాళ్ళకు కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చెప్పాలా, ఆహార నియంత్రణ కూడా పాటించాలా, జీవనశైలి కూడా నేర్పించాలా, ఇవన్నీ చూసుకొని స్టెప్ వైస్. థైరాయిడ్ ఒకటి ఉంది ఇంకోటి.

0: కూడా థైరాయిడ్
1: మర్చిపోతుంది. చాలా చాలా
0: థైరాయిడ్లో హైపోథైరాయిడిజం ఎక్కువ, హైపోథైరాయిడంతో ఒబిసిటీ కూడా కారణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అది కంటిన్యూస్గా వాడే విధానం వాడుతూ ఉండాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆపకూడదు. ప్రెగ్నెన్సీ ముందు ఉన్నాము మంది ఇప్పుడు ఎందుకు అనేది ఉంటుంది. థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో ఆఫ్ చేస్తే మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం ఉంటుంది పుట్టబోయే పిల్లలకు. కాబట్టి థైరాయిడ్ కూడా ఇంపార్టెంట్. హార్మోన్స్లో థైరాయిడ్ ప్రొఫైలు, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ప్రొలాక్టిన్ ఇవన్నీ చేసుకోవాలి.
1: శారీరకంగా ఎదుగుదల ఉన్నప్పటికీ మెంటల్గా సపోజ్ కొంతమంది పిల్లలు మనం చూస్తుంటాం, అలాంటి పిల్లలు పుట్టడానికి కారణం ఏమంటారు?
0: థైరాయిడ్.
1: ఈ థైరాయిడ్ వలన అలాంటి పిల్లలు
0: ఇంకా కొన్ని కూడా జన్యుపరమైన ఇవి ఉంటాయి,
1: జెనెటిక్
0: అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అందుకని దానికి క్రోమోసోమల్ అనాలిసిస్ చేస్తాం.
1: ఓకే.
0: క్రోమోసోమ్లో కొన్ని క్రోమోసోమ్స్ డౌన్ సిండ్రోమ్ ఇవి మొదట ఏ స్కానింగ్లోనూ బయటపడవు. దానికి కొన్ని ప్రత్యేకమైన టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: మీరు ఇన్ని విషయాలు చెప్పారు, ఈ సంతానలేమి కారణాలు, సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, మరి ఇంకా ఏమైనా ఈ ఇలాంటి దంపతులకు చెప్పే వివరాలు ఉన్నాయంటారా మీ దృష్టిలో?
0: జీవ సంసారం అనేది సౌఖ్యంగా అన్యోన్యంగా జరగాలి. అన్యోన్యమైన సంసారమే అన్ని రకాలకు ముందుకు తీసుకెళ్తుందని సీనియర్గా నేను చెప్తున్నాను.
1: మీరు అన్నట్టు కూడా ఇంతకుముందు అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, తాతయ్యలు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళందరి పర్యవేక్షణలో పిల్లలను వీళ్ళు
0: పెంచుతున్నారు, ఎక్కడ లోపం ఉందో సరి చేస్తున్నారు.
1: కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక తల్లి తండ్రి అంతే, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు, కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు సర్ది చెప్పాలి, ఇవన్నీ చేయాలనేది కూడా చాలా టెన్షన్స్తో కూడుకున్నది. డాక్టర్ శ్రీకృష్ణ శశి గారు, మీరు మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి ఈ సంతానలేమికి కారణాలు, సంతాన సాఫల్యత కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా వివరాలు తెలియజేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.
1: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో సంతానలేమికి కారణాలు, సంతాన సాఫల్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీనియర్ గైనకాలజిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్రీకృష్ణ శశి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: وزیر خارجہ ایس جے شنکر نے موجودہ مہازارائی کے دور میں متنوع سپلائی نظام اور بین الاقوامی اشتراک میں اضافے پر زور دیا ہے۔ امریکی صدر ڈونالڈ ٹرمپ نے جنگ کے خاتمے کے لیے بات چیت میں پیش رفت کا حوالہ دیتے ہوئے ایران پر نئے فوجی حملے منسوخ کر دیے ہیں۔ برمنگھم میں آج خواتین کے آئی سی سی ٹی ٹوینٹی کرکٹ ورلڈ کپ کے
1: స్థిరత సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100,00,000,000,000 రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

మీరు విన్న ఆ పాట బడి పంతల చిత్రంలో పి సుశీల బృందం పాడిన పాట భార్య బిడ్డలు. ఈ చిత్రంలో ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహాదేవన్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: చిత్రసీమ కార్యక్రమం తర్వాత రాగదీపం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

రాక్షసుడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వేమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగ ధార 6వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో

వేమన మనకు 1000 ముఖాలుగా కనపడతాడు. అందులో ఒకటి సామాజికం. ఈ ఒక్క అంశమే సామాన్య ప్రజల్ని బాగా ఆకర్షించగలిగింది, ప్రభావితం చేయగలిగింది. దీనివల్లనే ప్రజలకు దగ్గరయ్యాడు, ప్రజాకవి అనిపించుకున్నాడు. మానవుని సాంఘిక జీవనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సంఘంలో ఉన్న లోపాలు ఏమిటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అని ఆనాడే చెప్పాడు. కాబట్టే ఆయన సంఘ సంస్కర్త అన్న గుర్తింపు పొందాడు. ప్రజల జీవనం దిద్దాలనుకున్న ప్రబోధకుడు మొట్టమొదట మనిషి ఎలా ఉండకూడదో చెప్పాలి. అది సంఘ సంస్కరణకు ప్రాథమికంగా పునాది. తరువాత ఎలా ఉండాలో చెప్పాలి. అది అభివృద్ధికి అంతస్తుగా మారుతుంది. తల్లిదండ్రుల మీద దయ లేకుండా బిడ్డలు ఉండకూడదు. అలాంటి వాళ్ళు పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అని చెంప పెట్టులాంటి ఉదాహరణ చెప్పాడు. దాంతో కనువిప్పు కలుగుతుంది, పరివర్తన కూడా అబ్బుతుంది.

సాంఘికులైన సంసారులు మొదట పాటించాల్సింది ఓర్పు. ఓర్పు లేని వాళ్ల సంసారం విఫలమే. తల్లిదండ్రులకు కలల పంటలు బిడ్డలు. ఆ బిడ్డలు బుద్ధిమంతులు కాకపోతే అపకీర్తి తెచ్చేవాళ్ళైతే ఏం ఫలితం? ఏమి ఫలితం లేదు. మనిషికి సద్గుణం నేర్పేది చదువు. అదే అలవడనప్పుడు ఆ చదువెందుకు? ఏమీ లాభం లేదు అన్నాడు. ఇవి మనుషులకు ఉండకూడని లక్షణాలు. ఇలాంటి గుణాలున్నవాళ్ళు ఎవరైనా ఈ సందేశంతో తప్పక మారే అవకాశం ఉంటుంది. కీడించి మేలంచమన్నారు. అందుకే మొదట చెడ్డ గుణాలు ఏవైతే ఉండకూడదో వాటి గురించి చెప్పాడు వేమన. మరి ఎలాంటి గుణం ఉండాలి? క్షమ లేకపోతే సంసారం నిలవకపోవచ్చు, శ్రమ లేకపోతే జీవితమే నిలవదు. కాబట్టి శ్రమించే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలి అంటాడు. చెమటకారునట్లు శ్రమ పెట్టి దేహంబు గడన చేసి కూడుగుడువలయు తల్లిదండ్రి.

సమాజానికి చీడ పురుగులు సోమరులు. కుటుంబంలో ఒక్క సోమరివాడు ఉంటే ఇక ఆ కుటుంబం అల్లకల్లోలమే. ఏది చేయకుండా అన్ని తేరగా రావాలనుకుంటాడు సోమరి. తల్లిదండ్రుల్ని పీక్కు తింటుంటాడు. అప్పటి సంఘంలో కూడా ఇలాంటి వాళ్లను చూసే వేమన ఈ పద్యం చెప్పి ఉంటాడు. శ్రమించేవాడికే ముద్ద తినే హక్కుంది అన్నది ఇక్కడ వేమన ఉద్దేశం. అందుకే చెమటోడ్చి కష్టపడి నీ సంపాదనతో నువ్వు బువ్వ తిను, అంతేకాని తల్లిదండ్రి సొమ్ము కాదు అని హెచ్చరించాడు. దీంతో సోమరులంతా ఉలిక్కిపడాల్సిందే. లోకంలో పాపం పుణ్యం రెండున్నాయి. వీటిలో చేయరానిది పాపం, చేయాల్సింది పుణ్యం. మరి పాపం అంటే ఏది? పెక్కుజనుల గొట్టి పేదల వధించి

ఒక్కని పొట్ట పోసుకోవడం కోసం 10 మంది పొట్టలు కొట్టి పేదవాళ్లను చంపి ఊళ్ళు దోచుకొని ఎక్కడికి పోగలవు? యముని చేతికి చిక్కకుండా ఉంటావా? పాపానికి పరిహారం అప్పుడు పొందవా అంటున్నాడు. పాపాన్ని ఖండించేటప్పుడు భయపెట్టి చెబుతాడు వేమన. కోటి గ్రంథాల్లో సారం ఒక మాటలో చెప్పాలంటే అపకారం చేయడం పాపం, ఉపకారం చేయడం పుణ్యం అని. వీలుంటే ఉపకారం చేయి, వీలున్నా అపకారం చేయొద్దు. ఇదే మానవత్వం. ఈ విషయాన్నే భారతంలో తిక్కన స్పష్టం చేశాడు. ఒరులేమేమియునర్చిన నరవరా అప్రియము తన మనంబునకగు తా నొరులకు అవిశేయకునికి పరాయణము పరమధర్మపదములకెల్లన్. ఇతరులు ఏవి చేస్తే నీ మనసుకు బాధ కలుగుతుందో అవి నువ్వు ఇతరులకు చేయవద్దు, అంతకంటే మించిన ధర్మం లేదు అంటాడు. ఏ నేరం చేస్తే పాపం వస్తుందో చెప్పిన వేమన పుణ్యం గురించి కూడా

చేస్తున్నదేమో చిన్న పుణ్యకార్యం, చేస్తున్నదేమో చిన్న పుణ్యకార్యం, మరి దీనికి ఎంతమాత్రం ఫలితం ఉంటుంది అన్న అనుమానం అవసరం లేదు. ఆ చేసేదేదో చిత్తశుద్ధితో చేయండి, గొప్ప ఫలితమే ఉంటుంది. గొప్ప పుణ్యకార్యం చేసినా చిత్తశుద్ధి లేకపోతే ఫలితం ఉండదు. కనుక అంకితభావంతో చేయాలి. ఎంతో కొంత పుణ్యం చేయడం నేర్చుకోండి మొదట, ఫలితం గురించి ఆలోచించకండి అన్నది వేమన ఉద్దేశం. ఈ మాట చెప్పడం గొప్పేమీ కాదు, దీనికి సందర్భోచితమైన గొప్ప పోలిక చెప్పాడు, అది వేమన గొప్పతనం. మర్రి విత్తనం ఎంతుంటుంది? ఇసుక రేణువంత. మరి అందులోంచి మహావిస్తారమైన మర్రి వృక్షం పుట్టుకొస్తుంది కదా. అలాగే చిన్న పుణ్యకార్యమైనా చిత్తశుద్ధితో చేయండి, పెద్ద ఫలితమే వస్తుంది అని చెప్పడంతో మనకు వేమన విశ్వరూపం కనిపిస్తుంది. ఇంతింతై వటుడింతయై బ్రహ్మాండమంతా వ్యాపించి త్రివిక్రముడై విశ్వరూపం ప్రదర్శించినట్లు. అది వామనావతారమైతే ఇది వేమనావతారం. ఇదే కవి సమయస్ఫూర్తి అంటే. ప్రసిద్ధ విమర్శకుడు నిడుదవోలు వెంకట్రావు ఏమంటాడంటే, సమయజ్ఞుడు, సమచిత్తుడు, సమశబ్దార్థ ప్రయోగచతురుడు, భావక్రమ రసపోషణ రచనా కమనీయ ప్రతిభుడిల సుకవియనబరగున్. ఏ సందర్భంలో ఏ ఉపమ వాడాలో, ఏ శబ్దం ప్రయోగించాలో, ఏ అర్ధగౌరవం పాటించాలో అది తెలిసినవాడే సుకవి అని. తరువాత సంఘంలో కొందరు పరుషంగా మాట్లాడే అల్పులుంటారు, చల్లగా మాట్లాడే మంచివాళ్ళూ ఉంటారు. వాళ్ల గురించి వేమన కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అంటాడు. లోకంలో అందరూ ఇతరుల తప్పులు ఎత్తి చూపటానికే ముందుంటారు. అయినా తప్పు లేని వాళ్ళెవరు? అందరికీ తప్పులుంటాయి. అలాంటి వాళ్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అంటాడు. అలాగే కొందరు మంచికి చెడుకు తేడా తెలియని మూర్ఖులుంటారు. వాళ్ళు మంచిని ఎలాగో గ్రహించలేరు, కానీ వాళ్లకంటే పరమ మూర్ఖుల్ని, లుబ్ధుల్ని మెచ్చుకుంటూ ఉంటారు. అది వాళ్ల స్వభావం. ఇక అలాంటి వాళ్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అంటాడు వేమన. ఇలా వ్యక్తుల గుణగణాలను చెప్పి నీతులు బోధించడంతో బాధ్యత తీరిపోదు. సంఘంలో పేరుకొని ఉన్న అనాచారాలను, లోపాలను కూడా ఎత్తి చూపడమే సంస్కర్తల బాధ్యత. దాన్నే ఎక్కువగా పాటించాడు వేమన.

చేపున విశ్వదాభిరామ వినురవేము. పనిచేసేవాళ్ల కష్టసుఖాలు గుర్తించలేని యజమానుల దగ్గర ఎన్నాళ్ళు పనిచేసినా ఏ ఫలితము రాదు, ఏదో ఆదుకుంటారని అనుకోవడం ఉత్తభ్రాంతి. ఎలాగంటే గొడ్డుటావు పాలిస్తుందని నమ్మి ప్రయత్నం చేస్తే ఫలిస్తుందా అంటాడు. దొరలు అంటే రాజులు, అధికారులు, భూస్వాములు. వీళ్ళు మానవదాస్యం మరిగిన కఠినాత్ములు. వంశపారంపర్యంగా వాళ్లకు సేవలు చేయడమే బడుగు జీవుల పని. ఉదయం మొదలుకొని ఇంటి పని, వంట పనేగాక సాయంత్రం పడకేసే వరకు గొడ్డు చాకరీ చేయాల్సిందే. ఇంత చేసినా వాళ్ళిచ్చేది గంజి కాసుకోవడానికి కాసిన్ని నూకలే. ఈ వ్యవస్థ మొన్నటిదాకా కొనసాగింది. వేమన కాలంలో ఇంకెలా ఉండేదో దీన్ని బట్టి ఊహించుకోవాలి. అందుకే పద్యం ద్వారా పరోక్షంగా పిలుపునిచ్చాడు. ఏమిటి పారతంత్ర్యం, ఎందుకీ బానిసబ్రతుకు, స్వాతంత్ర్యం వైపు అడుగులు వేయండి అని.

అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న అనాచారం ఏదైనా ఉంది అంటే అది ఒక జంతు బలి మాత్రమే అని చెప్పాలి. దానికి మార్పు రాదేమో అనిపిస్తుంది. క్రతువుల పేరు చెప్పి, దేవుళ్ల పేరు చెప్పి మూగజీవాలను బలి చేయడం మూర్ఖత్వం అని ఖండించాడు వేమన. మీరు జీవులై ఉండి మరొక జీవిని చంపి ఇంకో జీవికి ఆహారంగా వేయడం, పైగా దేవుడి కోసం, పుణ్యం కోసం, మోక్షం కోసం అంటూ కబుర్లు చెబుతున్నారు. జీవహింస వలన మోక్షం వస్తుందా అని ప్రశ్నించాడు. కరుణలేని మనసు కఠిన పాషాణంబు, జాలిగలుగువాడే సజ్జనుండు, సాధు జంతువులను బాధింపవలదయ్యా, ప్రాణిహింస ఘోర పాపమయ్యా అని భాగవతంలో పోతన చెప్తాడు. అహింస అన్ని ధర్మాలలో ఉత్తమమైంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. హింస చేయనివాడు లోకంలో ఎవడూ లేడు. కానీ దేవుళ్ల పేరుతో హింస చేయడం ఎంత అవివేకం అన్నది వేమన ఉద్దేశం. మనిషి ఎంత విజ్ఞానవంతుడైనా ఇలాంటి విషయాలలో ఇంకా మార్పు చెందలేక ఉన్నాడు ఎందుకో అని వేదన పడ్డాడు, నిట్టూర్చాడు. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గానీ హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు.

ఎంత చదివినా ఎన్ని నేర్చినా మాలిన్యం అనేది మనసులో పేరుకొని ఉంది. బొగ్గును పాలతో కడిగినా దాని నలుపు పోదు కదా. కాబట్టి గొప్పగా చదువులు చదివినా మనిషి పరివర్తన చెందలేకున్నాడు అంటాడు. అందుకే మరో సందర్భంలో చదువు మర్మమిరిగి చదివిన చదువురా అన్నాడు. కొంతమంది కొండంత చదివినా అందులో ఘోరంత మర్మాన్ని తెలుసుకోవడమే కదా పరమార్థం. ఎప్పటి నుంచో దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య పేదరికం. ఇది నశించాలి అంటే దారిద్ర్యంలో ఉన్నవాళ్ల పట్ల ధనవంతులు దాతృత్వ భావం కలిగి ఉండాలి. కానీ అదే కొరవడింది. పేదవాని ఆకలి కంటే ధనవంతుని దాహమే ఎక్కువవుతోంది. అందుకే ఈ ఇద్దరిలో ఎప్పటి వరకు ఇప్పటి వరకు మార్పు సంభవించలేదు.

0: లోభత్వం పోయి దాతృత్వం రావడం అసాధ్యం, అది జరగదు అని తేల్చాడు. ఏది ఏమైనా దేశంలో ముఖ్యంగా శాంతి భద్రతలు ఉండాలి. ఒకరినొకరు దోచుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం నేరం, పాపం. దీన్ని శాశ్వతంగా విడనాడాలి. శత్రువులో కూడా పరివర్తన తీసుకురావాలి అన్న సందేశం ఇచ్చాడు.
1: చంపదగిన ఎట్టి శత్రువు తన చేత

నువ్వు చంపాలనుకున్నవాడు నీ చేతికి చిక్కినా సరే ఆ సమయంలో చంపడం భావ్యం కాదు. చిక్కావు కదా అని నిన్ను చంపను, వెళ్ళిపో అని ప్రాణదానం చెయ్యి. అదే వాడికి చావులాంటిది. నీ మీదున్న ద్వేషభావం వాడిలో అంతరిస్తుంది. నీ ధీరగుణం ఏమిటో వాడికి తెలుస్తుంది. శత్రువును శారీరకంగా కాదు మానసికంగా చంపటమే వీరుని లక్షణం. తద్వారా నువ్వు జయించినంత తృప్తి కలుగుతుంది. దానివల్ల ప్రత్యర్థిలో శత్రుభావం అంతరిస్తుంది. దానివల్ల సమాజం శాంతి మార్గంలో పయనిస్తుంది. ఇది వేమన ఆకాంక్ష. నిన్నటి వరకు మనం కులాలని, వర్గాలని, మతాలని, పార్టీలని ఎన్నో పోరాటాలు, ఎన్నో చావులు చూశాము. వీటన్నిటికీ ఆనాడే స్వస్తి పలికాడు వేమన. ఇది సంఘ సంస్కర్త అయినవాడు ఇవ్వాల్సిన సందేశం. వ్యాధి కలిగేనేని వైద్యుడిచ్చిన ఎట్టి మందు దినక కాని మానదెందు చెంతది.

మానవుల్లో ఉన్న ఈ అవగుణాలన్నీ ఒక రుగ్మతలు, వీటికి వైద్యం చేయాలి. మనుషుల్లో ఉండే ఈ అవివేకమంతా చీకటి లాంటిది, దీనికి జ్ఞానమనే వెలుగు కావాలి. రోగమొస్తే వైద్యుణ్ణి సంప్రదించాలి, మందు తింటే గాని రోగం కుదరదు. చీకటి ఉన్నప్పుడు దీపం పెట్టుకోవాలి, వెలుగుతో కానీ చీకటి పోదు. అలాగే ఈ అనాచారాలు అవివేకాలు పోవాలంటే మార్గనిర్దేశకుడైన మంచి సంఘ సంస్కర్త కావాలి. సమాజమనే వనంలో అల్లుకుపోయిన ముళ్ళ చెట్లను ఖండించడానికి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించాడు వేమన. ప్రజల్లో మార్పు తేవాలని ఆనాడే ప్రయత్నించాడు.

0: మీరింతవరకు వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగ ధార 6వ భాగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 మెగాహెర్ట్స్ పై
0: ఇప్పుడు విందాం ఒక పాట.

శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. అనార్కలి ఈ చిత్రంలో జిక్కి పాడిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం పి ఆదినారాయణరావు. ఈ పాట కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత ఆనంద నిలయం, ఈ చిత్రంలో ఘంటసాల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం పెండ్యాల. ఈ పాట కొడుతున్న శ్రోతలు అనంతపురం సింగరమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: అనంతపురం జిల్లా పెద్దవాడుగూరు మండలం నుంచి బడిగించలన్నయ్య, చౌడమ్మ, కుమార్ రామాంజనమ్మ, శ్రీనివాసులు, లక్ష్మి, వెంకటేష్ వీరంతా కోరుతున్న పాట విశ్వరూపం. చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. దాసరి గీతానికి సంగీతం చక్రవర్తి.

అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీన, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట స్వయంవరం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సత్యం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
3: అభిలాష కార్యక్రమం తర్వాత అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి బొజ్జప్పగారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా వినిపించమని కోరుతున్న పాట తేనె మనస్సులు. ఈ చిత్రంలో పి సుశీల, రాజ్ సీతారాం పాడిన వేటూరి గీతం, సంగీతం బప్పి లహరి.

రంగూన్ రౌడీ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం జేవి రాఘవులు. ఈ పాట కొడుతున్న శ్రోతలు తెలంగాణ

కార్యక్రమం చివరిగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట రామాలయం. ఈ చిత్రంలో ఘంటసాల పాడిన దాశరథి గీతం, సంగీతం ఘంటసాల.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అస్థిరత నెలకొన్నా అభివృద్ది పదంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాన అధ్యక్షుడిగా ఢిల్లీలోని రాష్టపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిన్న జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ రాష్ట్రాల సమష్టి బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడా ఎరువులు నిల్వలు దేశంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్లో ప్రతిపాదించిన ధరలో 50% కంటే తక్కువకే యూరియా సరఫరా చేస్తామని ఆయా సంస్థలు పేర్కొన్నాయని, ఈ ధరలను పరిశీలించాకే ఎరువుల సబ్సిడీపై జరిగే అంచనాకు వస్తామని రసాయనాలు ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణయ శర్మ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం 45,000 ప్రభుత్వ

44,000 ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. డ్రాప్అవుట్స్ ను తిరిగి పాఠశాలకు రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-2025 సంవత్సరాలకు ప్రకటించిన పురస్కారాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది ఎంపికయ్యారు. సంగీతం, నాట్యం, నాటకం, జానపద రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రతిభావంతులైన కళాకారులను 1952 నుంచి ఈ అవార్డులతో సత్కరిస్తున్నారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ నిషేధం 90 రోజుల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్, తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26-28 తేదీలో రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాల కార్మికులను నిర్మూలించడం ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 859 పాయింట్లు, నిఫ్టీ 253 పాయింట్లు లాభపడ్డాయి. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, 10 గంటల 3 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రాంలోకి. సో మరి మన హరివిల్లులోకి స్టార్ట్ చేసే ముందు కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. సో చాలా చక్కగా మెసేజ్ పంపించారనమాట, సూపర్. సో ఈ అంటే ఈ తరం అయితే మారుతుంది, పిల్లల్లో మార్పు అనేది తప్పు కాదు, కానీ అది కాలం మారిన తీరు, కాలం వేగం పెరిగిన చోట ఆ వేగానికి తగ్గట్టుగా సరైన దిశ కూడా అవసరం. తల్లిదండ్రులు గతాన్ని మోస్తుంటే పిల్లలు భవిష్యత్తుకై పరిగెత్తిస్తుంటారు. మనం మధ్యలో సంభాషణే వంతెనగా ఉండాలి. సూపర్. అండ్ నేటి పిల్లలను అర్థం చేసుకొని సరిదిద్దడానికి ఆ రోజుల్లో అలా ఉండేది అనడం కంటే ఇప్పుడు ఎలా ఉంది అని పిల్లల్ని అడిగితే దగ్గరవుతారు. అలాగే ఫోన్ తీసేయడం, గట్టిగా మందలించడం ఇలా కాకుండా అవి ఎంతవరకు అవసరమో చెప్పాలి. అండ్ అలాగే వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటూ పోలికలు లేకుండా ప్రేరణ కంటే అవి ఏంటంటే ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి టెక్నాలజీని శత్రువుగా చూడదు, అది వారి ప్రపంచం. దాన్ని చక్కగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పాలి, ఎప్పుడు ఆపాలో కూడా నేర్పాలి. అండ్ ఫోన్ లేకుండా పిల్లలతో మాట్లాడడం బంధాన్ని పెంచుతుంది. చాలా చక్కగా పంపించారు, సూపర్ అండి. సో ఈ తరం పిల్లలు మారలేదు, వాళ్ళు కాలానికి తగ్గట్టుగా మారిపోయారు. వాళ్ళని వెనక్కి లాగడం కంటే కూడా వారి పక్కన నడుస్తూ దారి చూపడమే నేటి తల్లిదండ్రుల విజయం అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు. చాలా చక్కగా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా పిల్లల్ని తల్లిదండ్రులు అతిగారాభం చేసి ఇలా జరుగుతుంది అంటూ పంపించారనమాట. సో కొన్ని విషయాలు కాస్త కఠినంగా ఉంటేనే దారిలో పడతారంటున్నారు అరుణ గారు తిరుపతి నుంచి. ఎస్, మేబీ. అండ్ పెడన్న జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజ్ గారు ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా చాలా బాగుంది అంటూ పంపించారు. అండ్ అలాగే జోరుగా హుషారుగాలో అద్భుతమైన విషయాలు చెప్పారు. అండ్ మీరు ప్లే చేసిన పాటలు అన్నీ కూడా సంతృప్తి కలిగించాయి అంటూ పంపించారు అనమాట. ఓకే, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అండ్ అలాగే

సో ఓకే, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా దూరంగా ఉంచాలి అంటూ పంపించారు శోభా గారు తిరుపతి నుంచి. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హర్విల్లు అంటున్నారు. సో మరి మన హర్విల్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట, మరి ఇంతకీ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో.

ఎస్, మనమైతే చూస్తాం కొన్ని ఆటలు, అంటే కొన్ని ఆటలు ఇద్దరే ఆడతారు, కొన్ని ఆట ఒక్కలే ఆడినా ఆడుకోవచ్చు, అండ్ కొన్ని ఆటలు ఎంతమంది అయినా ప్లేయర్స్తో ఆడచ్చు, అలాగా లిమిట్ ఉంటుంది కదా. సో అయితే కొన్ని ఆటలకి 11 మంది టీం మెంబర్సే ఉండాలన్నమాట. సో ఇలాగ ఫుట్బాల్లో ఉంటారు. సో ఫుట్బాల్లో కాకుండా ఇంకా ఏ ఆటల్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫుట్బాల్లోనే కాకుండా ఇంకా ఏ ఆటల్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు? సో మరి మీ ఈ క్వశ్చన్కి కనుక ఆన్సర్ తెలిసినట్లయితే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ సాంగ్ ఏదో వింటూ ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను.

0: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ది పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల శ్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం.
1: బొమ్మాని గౌరీశ్వరి, మాకు మండలం, మాకు గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా. మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. అంతకుముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వలన మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకుముందు అయితే పొరింట్లో ఉండేవారం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2 అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
2: ये हम सबकी जिम्मेवारी है. हम सब जिम्मेवारी के साथ अगर आगे बढ़ेंगे और हम भारत के लोग एक बार करेंगे तो दुनिया के लोग जरूर हमारे यहां आए. आप सब समय निकाल करके आए, इस एक बहुत बड़े इनिशिएटिव को प्रारंभ करते समय आप साथ हमारे साथ जुड़े. विदेश के भी बहुत बड़ी मात्रा में मेहमान आए. दुनिया के कई देशों में और हिन्दुस्तान के सभी राज्यों में सभी व्यापारिक संगठनों के द्वारा इस कार्यक्रम को लाइव टेलीकास्ट किया जा रहा है. वहां भी लोग बैठे हैं. मैं आप सबको विश्वास दिलाता हूं, आइए हम सब मिलकर के इस मेक इन इंडिया कंसेप्ट को जिसकी जिसकी जिम्मेवारी है उसको हम पूरा करें, हम आगे बढ़े. मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें.
0: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత, ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
2: భారత్ స్టార్టప్ కి బారే మే బహుత్ కమ్ చర్చా హోతీ. సాల్ 2014 తక్ తో దేశ్ మే 500 से भी कम रजिस्टर्ड स्टार्टअप हुआ करते. हमारे युवा टैलेंट उसका सामर्थ्य उसे अपने अपने पूरा करने का मौका नहीं मिला. साथियों, मुझे अपने देश के युवाओं पर भरोसा है.

0: स्वार्थ पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी। हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई। यही से स्टार्टअप रिवॉल्यूशन ने भारत में असली गति पकड़ी। ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया चुनी। हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई। यही से स्टार्टअप रिवॉल्यूशन ने भारत में असली गति पकड़ी। ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए।
1: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
2: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక్ మంచో పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया। अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है।
1: आधुनिक मौलिक सदुपायाल कल्पनपै प्रभुत्वं प्रत्येक दृष्टि सारिंचिंदि। गत 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, వాటరేవుల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్ లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బద్లా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బని। దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की।
1: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృత కాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సర్వేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తేదీ వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన సినారాయణరెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన దాశరథి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్.

కార్యక్రమంలో ఇప్పుడు కథానాయకుడు, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన దాసరది, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్ కార్తికేయ, బాలకృష్ణ, శారద.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని పాటలను తరువాత కార్యక్రమం అనంతరం వినవచ్చు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కంబ్యాటింగ్ ద మెనేస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం వింటారు.
1: Combating the menace of child labor. Childhood is the most precious phase of human life, which is the right time for learning, playing, dreaming, and growing. Every child deserves the necessary education, affection, protection, and opportunities to blossom into a responsible citizen. Unfortunately, millions of children across the world are deprived of these

0: यही से स्टार्टअप रिवोल्यूशन ने भारत में असली गति पकड़ी। ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए।
1: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
2: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక్ మంచో పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया। अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है।
1: आधुनिक मौलिक सदुपायाल कल्पनपै प्रभुत्वं प्रत्येक दृष्टि सारिंचिंदि। गत 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, వాటర్వేల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బదలా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బని। దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की।
1: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృత కాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సర్వేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడి కేంద్రం రావోయేది. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన సినారాయణరెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.
1: Responsibility lies with the society as a whole. Responsible consumerism promotes the idea of not supporting businesses that use child labor and report such cases of abuse. Educational institutions must identify and support vulnerable children. Various reports of the International Labor Organization and UNICEF bring forth the

గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

సంగీతం ఓపీ నయ్యర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, అక్షయ, అనఘ. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్. అక్షయ, అనఘ.

భారతీయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్నవారు భారతీ కిషోర్, అనంతపూర్ నుంచి.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరాధన, ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సి నారాయణ రెడ్డి గీత రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. చిత్రం స్వాతిముత్యం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైసజ్యం మందరం.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి జిక్కి పాడిన సీనారాయణ రెడ్డి గీతం.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దేవులపల్లి గీత రచనలో పి సుశీల పాడిన పాట వినబోతున్నారు చిత్రం ఈనాటి బంధం ఏనాటితో.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన ఎస్ఐ రేటింగ్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చిన లలిత గారు మనతో ఉన్నారు. హాయ్ అండి లలిత గారు, ఎలా ఉన్నారు?
2: హాయ్ అండి, చాలా బాగున్నాను.
1: సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి, ఫస్ట్ టైం రేడియోకి వచ్చినట్టున్నారు?
2: ఎస్ అండి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ గా కూడా ఉంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఆకాశవాణికి వస్తాను అని చెప్పి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
1: మరి ఏం చేస్తూ ఉంటారు మీరు?
2: నేను హౌస్ వైఫ్నే. నాకు మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్, సో దానివల్ల నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. అది 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా చేస్తున్నాను. ఇంకా సంగీత కళాశాలలో నేను వీణా నేర్చుకుంటున్నాను, ఇన్స్ట్రుమెంట్.
1: ఓకే, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, అది ఎంతకాలం నుండి నేర్చుకుంటున్నారు?
2: మ్యూజిక్ నాది సర్టిఫికేషన్ అయిపోయిందండి, 4 ఇయర్స్. అది 4 ఇయర్స్ కోర్స్. అది అయిపోయింది. ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను, అది 2 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ అయిపోతుంది.
1: అయితే మా కోసం ఏదైనా ఒక చిన్న కీర్తన ఏమైనా పాడగలరా?
2: తప్పకుండా అండి, రామదాస్ కీర్తన పాడతాను.
1: తప్పకుండా.

0: చాలా చక్కగా పాడారండి, ఎంతో స్వీట్గా ఉంది మీ వాయిస్.
1: థ్యాంక్ యూ.
0: మీరు ఇందాక వీణ నేర్చుకుంటున్నా అని చెప్పారు కదా,
1: అవును.
0: మరి వీణ అంటే చాలా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని అంటూ ఉంటారు, మరి మీరు ఎలా నేర్చుకుంటున్నారు, అంటే మీకు అది టఫేనా లేకపోతే పర్లేదా?
1: యాక్చువల్లీ నేను వీణ వాంటెడ్గా జాయిన్ అయ్యాను. క్లాసికల్ మ్యూజిక్లో ఏంటంటే మనకి అనుస్వరాలు ఇవన్నీ కూడా కొంచెం బాగా తెలుస్తాయి అని చెప్పి విన్నాను. సో ఇన్స్ట్రుమెంట్ వాడితే, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే దానివల్ల ఇంకా బాగా అర్థం అవుతుంది, స్వరజ్ఞానం తెలుస్తుంది అని అన్నారు ఫ్రెండ్స్. అందుకని ఆ ఇంట్రెస్ట్ తోటి వీణ నేర్చుకుంటున్నాను నేను. యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంది, అంటే ఫస్ట్ ఇయరే కదా అని అన్నారు అందరూ. సో సెకండ్ ఇయర్ చూడాలి, ఫస్ట్ ఇయర్ అంటే బేసిక్ సరళీ స్వరాలు.

0: అన్నీ కూడా కొంచెం బాగా తెలుస్తాయి అని చెప్పి విన్నాను. సో ఇన్స్ట్రుమెంట్ వాడితే, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే దానివల్ల ఇంకా బాగా అర్థమవుతుంది, స్వరజ్ఞానం తెలుస్తుందని అన్నారు ఫ్రెండ్స్. అందుకని ఆ ఇంట్రెస్ట్ తోటి వీణ నేర్చుకుంటున్నాను నేను. యాక్చువల్గా చాలా కష్టంగా ఉంది, అంటే ఫస్ట్ ఇయరే కదా అని అన్నారు అందరూ. సో సెకండ్ ఇయర్ చూడాలి. ఫస్ట్ ఇయర్ అంటే బేసిక్ సరళి స్వరాలు జంటలు ఇవన్నీ ఉంటాయి. సో ప్లేసెస్ అవన్నీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. సెకండ్ ఇయర్ చూడాలి, టఫ్గానే ఉంది.
1: ఓకే, మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, మరి మ్యూజిక్ అంటేనే మన స్ట్రెస్కి ఒక రిలీఫ్ లాంటిది.
0: అవును.
1: మరి మీకు బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు మీకు రిలీఫ్ ఇచ్చేది ఏంటి, మ్యూజికా లేకపోతే ప్లేయింగ్ వీణానా?
0: మ్యూజికేనండి. యాక్చువల్లీ అంటే నాకు చెప్తున్నాగా, వీణా నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, 1 ఇయర్ అయింది. సో నాకు దాని గురించి కంప్లీట్గా అసలు తెలియదు. మ్యూజిక్ మాత్రం లైక్ నాకు చైల్డ్హుడ్ నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సో ఏదైనా ఒక మెలోడీ సాంగ్ అట్లా మూవీ సాంగ్స్ కానీ ఏదైనా అలా వింటూ పాడుతుంటే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట.
1: ఒక హౌస్ వైఫ్ అని మీరు ఇందాక అన్నారు కదా, మరి అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, అంటే మ్యూజిక్ నేర్చుకోవడం, వీణ నేర్చుకోవడం, ఇంట్లో అన్ని పనులు చూసుకోవడం,
0: అవును,
1: అలానే మీ ఇంటి బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా ఇట్లాగా, అవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
0: యాక్చువల్గా నేను, నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం, చెప్పడం ఇష్టం, టీచ్ చేయడం ఇష్టం. సో అండ్ ఐ వాంటెడ్ టు బీ లైక్ మై సెల్ఫ్ అనమాట. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎప్పటికప్పుడు బిల్డప్ అవుతూ ఉండాలి అని నాకు ఎప్పుడు ఉంటుంది. కొత్తవి నేర్చుకోవడం, వేరే వాళ్ళకి చెప్పడం అలా ఇష్టం నాకు. అందుకని చెప్పి ఎక్కువ నేను మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రజెంట్ మ్యూజిక్ నేర్చుకుని, అది ఇంకా అందులో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను టీచ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మామూలుగా నేను ఇంట్లో, నేను MBA HR చేశాను. సో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పడం అట్లా సబ్జెక్ట్ వైజ్ లైక్ మ్యాథ్స్ సైన్స్ అట్లా పిల్లలు అలా టీచ్ చేస్తుంటాను.
1: ఓహో, మీరు ఒక టీచర్ కూడా అన్నమాట. మరి మీకు ఇంట్లో అందరూ సపోర్టింగ్ గానే ఉంటారా?
0: యా డెఫినెట్గా. మా హస్బెండ్ కూడా అది ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నువ్వు చూసుకుంటూ ఉండు అని అంటుంటారు. నాకు ఇంకా మ్యూజిక్ వల్ల నాకేం పెద్ద స్ట్రెస్ అనిపించదు, అండ్ ఈ టీచింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అది కూడా నాకేం అనిపించదు. సింపుల్ ఏంటంటే టైం మేనేజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాను.
1: సో ఆకాశవాణి అంటే మీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది కదా, మరి దాని గురించి కొంచెం మీ మాటలో చెప్తారా?
0: తప్పకుండా అండి. ఆకాశవాణి భారతదేశ ప్రజల జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1936లో ప్రారంభమైన ఆకాశవాణి దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేస్తూ వస్తోంది. సంగీతాభిమానులకు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం వంటి అనేక కార్యక్రమాలు అందిస్తూ ఎంతోమంది కళాకారులను ప్రజలకు పరిచయం చేసింది. సాహిత్య కార్యక్రమాలు, నాటికలు, వార్తలు, విద్యా కార్యక్రమాల ద్వారా సమాజానికి విలువైన సేవలు అందిస్తోంది. నేటి డిజిటల్ యుగంలో కూడా ఆకాశవాణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుని నమ్మకమైన సమాచారాన్ని మరియు వినోదాన్ని అందిస్తూ శ్రోతలతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇలాంటి గొప్ప ప్రసార మాధ్యమాల్లో ఈరోజు మీతో ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది.
1: మీ మాటల్లోనే తెలుస్తుందండి ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఈ హ్యాపీ మూమెంట్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: మరి ఒక వన్ డే ఆర్జేగా మీకు ఛాన్స్ వచ్చింది కదా, మీరు
1: అవునండి,
0: ఎలా ఫీల్ అవుతున్నారు?
1: చాలా సర్ప్రైజింగ్ గా అండ్ షాకింగ్ గా ఉంది. నేను అసలు ఒక ఆర్జేగా ఇలా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సర్ప్రైజే నాకు మాత్రం.
0: మరి ఆర్జేగా సెలెక్ట్ అవ్వడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే ఎస్ఏ రైటింగ్లో వాటిలో ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు?
1: యాక్చువల్లీ అదే కాలేజ్లోనే తెలిసింది ఇట్లా ఆకాశవాణి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి, సో లెట్స్ గివ్ ఏ ట్రై అని చెప్పి నేను వెళ్ళాను. అనుకోకుండా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా లైక్ మీకు వన్ డే ఆర్జేగా పిలుస్తాము అని చెప్పి, చాలా హ్యాపీ అనిపించింది.
0: అయితే ఒక ఆర్జేగా మీరు మైక్ ముందున్నప్పుడు మీరు మీ లిజనర్స్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు?
1: కాన్ఫిడెంట్, బీయింగ్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ వీఆర్ టాకింగ్. మనం మాట్లాడే సబ్జెక్ట్ గురించి తెలిస్తే మనం మాట్లాడచ్చు. సో భయం ఉండ, ఇక్కడికి వచ్చే ముందు కొంచెం భయపడ్డాను, యాక్చువల్లీ చాలా భయపడ్డాను, కానీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
0: లలిత గారు, మీరు ఇందాక అన్నారు కదా ఒక ఆర్జే అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి మైక్ ముందు మాట్లాడేటప్పుడు అని.
1: అవును,
0: అయితే ఆర్జీలో ఉండాల్సిన ఒక 3 క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా?
1: వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి, అండ్ స్పాంటేనియస్గా ఉండాలి, అండ్ అటెంటివ్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. లైక్ అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని గమనిస్తూ ఆ ప్రతిదీ దాని రిలేటెడ్గా మనం వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి.
0: ఓకే, లలిత గారు మీ

0: ఫేవరెట్ ప్లేస్ ఏంటి?
1: నా ఫేవరెట్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్.
0: జమ్మూ అండ్ కాశ్మీర్, అసలు ఆ పేరు వింటే నాకు గుర్తొచ్చేది అక్కడున్న జోజియల్ టన్నెల్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆ జోజియల్ టన్నెల్ చాలా ఫేమస్ అయింది న్యూస్లో. విన్నారా? మీకు ఐడియా ఉందా?
1: ఈ జోజిల టనల్ నిర్మాణం జరుగుతోందని నేను కూడా విన్నాను. ఇంకా దాని పొడవు సుమారు 13.15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జోజిల పాస్ సోనామార్గ్ మరియు ద్రాస్ మధ్య ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ జోజిల పాస్ కాశ్మీర్ మరియు లడక్ మధ్య ప్రధాన భూ సంబంధ మార్గంగా ఉంటుంది.
0: అవునండి, ఈ జోజిల పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటో చెప్పగలరా?
1: ఈ జోజిలా పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత సైనికుల కోసం యాక్చువల్లీ. ఎందుకంటే జోజిలా భారతదేశ రక్షణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. లడక్ మరియు సియాచిన్ ప్రాంతాల్లో ఉన్న సైనిక దళాలకు సరఫరాలు ఈ మార్గం ద్వారా చేరుతుంటాయి.
0: అంతేకాదండి, ఇది రవాణాకు కూడా ఒక ముఖ్య ప్రాధాన్యతే. మరి దీనిపై మీరేమంటారు?
1: అవునండి, రవాణాకు కూడా ఇది ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే జాతీయ రహదారి NH1 పై ఈ జోజిలా ఉంది. ఫుడ్, మెడిసిన్స్ వంటి నిత్యావసర వస్తువులు ఈ మార్గం ద్రా రవాణా అవుతుంటాయి. ఇంకా జోజిలా పాస్ ప్రకృతి అందాలకు చాలా ప్రసిద్ధి. మంచుతో కప్పబడిన పర్వతాలు, బైక్ రైడింగ్స్, అడ్వెంచర్ ట్రిప్స్, ఇలా ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
0: లలిత గారు, మరి ఈ జోజిలా టనల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే దీని నిర్మాణం ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు?
1: అవునండి, రీసెంట్గా దీని గురించి నేను న్యూస్లో విన్నాను. జోజిలా టనల్ ప్రధాన సొరంగం పొడవు 13.153 కిలోమీటర్స్ ఉంది. అప్రోచ్ రోడ్ కలిపి మొత్తం ప్రాజెక్టు పొడవు సుమారు 30.18 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు ఈ జోజిలా టనల్ నిర్మాణం పనులు అధికారికంగా 15 అక్టోబర్ 2020 ప్రారంభం అయ్యాయని విన్నాను.
0: ఇప్పుడు దాకా జోజిలా టనల్ గురించి మాట్లాడారు. అసలు ఈ జోజిలా పాస్ని ఒక్క పదంలో చెప్పాలంటే మీరేం చెప్తారు?
1: నేనైతే ఈ జోజిలా పాస్ను జీవనాడి అనే చెప్తాను. ఎందుకంటే జోజిలా పాస్ కాశ్మీర్ను లడక్తో కలిపే ప్రధాన మార్గం. ప్రజల రవాణా, వస్తువుల సరఫరా, సైన్యం అవసరాలు అన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి.
0: చాలా బాగా చెప్పారండి. సరే, అయితే కొంచెం ఫన్ మోడ్లోకి వెళ్దాం. ఒక చిన్న ఫన్ ర్యాపిడ్ గేమ్ ఆడదామా?
1: ష్యూర్ అండి.
0: సరే, కాశ్మీర్ లేదా లడక్?
1: కాశ్మీర్.
0: ఓహో, జోజిలా ట్రిప్ విత్ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీయా?
1: ఫ్రెండ్స్ తోటండి.
0: ఫ్రెండ్స్తో ఎందుకు?
1: ఫ్రెండ్స్తో అయితే కొంచెం మనకి ఫన్గా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే వాళ్ళు భయపడుతుంటారు కొంచెం. ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నా ఫీలింగ్.
0: కరెక్ట్గా చెప్పారండి. వింటర్ లేదా సమ్మర్?
1: వింటర్ అండి.
0: బీచెస్ ఆర్ మౌంటైన్?
1: బీచెస్.
0: బీచెస్ ఎందుకు?
1: అలల్ని చూస్తూ అక్కడ మనం టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది అలల్ని చూస్తూ ఉంటే.
0: అయితే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఉండడం బాగుంటుందా లేకపోతే ఫ్యామిలీతో ఉండడం బాగుంటుందా?
1: ఇద్దరితో బాగుంటుంది, ఫ్రెండ్స్తో అయితే ఇంకా కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది.
0: మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అట్లాగా ఏమైనా?
1: ఫ్రెండ్స్తో ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు అంత లాంగ్ ట్రిప్స్ అయితే వెళ్ళలేదు. మామూలుగా చిన్న చిన్న ప్లేసెస్కి అలా వెళ్ళాను.
0: చాలా బాగా చెప్పారండి ఆన్సర్స్ అన్నీ. సో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మీరు ఇట్లాగా ఒక వన్ డే ఆర్జేగా వచ్చి మీ గురించి ఇంకా మీ ఆలోచనలు అలానే మీ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అలానే మీకు ఒక చివరి ప్రశ్న. మీరు ఇప్పుడు మైక్ ముందు ఉన్నారు, అంటే ఒక ఆర్జేగా మీరు ఒక మైక్ ముందు ఉన్నారు కాబట్టి యూత్ అందరికీ మీరేమని సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు?
1: చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అండ్ దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటే మనకి బాగుంటుంది, లైక్ మన స్కిల్స్ కూడా బయటపడుతూ ఉంటాయి. సో ఏదో ఒక వ్యాపకం అట్లా నేర్చుకుంటూ ఉంటే, అది మ్యూజికే కానీ ఇంకేదైనా కానీ, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా నేర్చుకుంటూ ఉంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అనిపిస్తుంది.
0: చాలా చక్కగా చెప్పారండి. మీరు ఇలానే మీ మ్యూజిక్ ఫీల్డ్లో ఇంకా వీణ అన్నిట్లోనూ చాలా మంచిగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా 90 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి ద్వారా నేను వన్ డే ఆర్జేగా రావడం చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్. థ్యాంక్ యూ సో మచ్.

మీరింతవరకు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన దాసనారాయణరావు గీతం

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధి

ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్ స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి

కనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూయూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం,
మేఘాలయ, కర్ణాటక.

0: కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారులుగా పాడిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
0: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
0: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

0: చూసినడు అడుగడుగునా చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక వార్తలను వివరాలు. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పసుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్దికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిందది. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత 2 ఏళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ

0: గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ కానీ హై బీపీ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్ట్రంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
2: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఈ రోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వారిలో రాష్ట్రానికి చెందిన

వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాలకార్మికులను నిర్మూలించడం, బాలకార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోనికి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం వింటారు.
6: నేడు బాలకార్మిక వ్యవస్థ, దానికి సంబంధించిన చట్టాల గురించి మాట్లాడుకునే ముందు బాలకార్మిక వ్యవస్థ రూపుమాసిపోవాలని జీవితాలను త్యాగం చేసి అహర్నిశలు కృషి చేసిన మహనీయుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో నోబెల్ బహుమతి అందుకున్న కైలాస సత్యార్థి ఒక్కసారిగా ప్రపంచం ముందుకు వచ్చారు. కానీ ఆయనను ప్రపంచం గుర్తించకముందే ఆయన ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల్లో ప్రధానమైన బాలల హక్కుల ఉల్లంఘన గుర్తించి అహర్నిశలు వారి హక్కుల రక్షణకై శ్రమించారు. అదేవిధంగా చిన్నారుల విద్యా హక్కు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడనే ధీర బాలిక మలాలా యూసఫ్ జాయ్తో కలిసి సత్యార్థి నోబెల్ బహుమతి అందుకున్నారు. మనకు 1986లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం రాకపూర్వం ఈ చట్టం ఏర్పాటుకు కైలాస సత్యార్థి చేసిన అనేక ఆందోళనలలో భాగంగా బచపన్ బచావో అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అందున ప్రత్యేకంగా వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో చిన్నపిల్లలను శ్రామికులుగా మార్చిన, మారుస్తున్న, వారిపై రాజ్యాంగబద్ధ

పోరాటం చేసి అనేక మంది బాలల్ని శ్రమ నుండి ఆయన విముక్తి చేశారు. ఈ 30 సంవత్సరాలలో ఆయన 83,000 మంది చిన్నారులను బానిసత్వం, బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తులను చేశారు. 80,000 కిలోమీటర్లు ప్రపంచయాత్ర చేపట్టి 103 దేశాలు తిరిగి అక్కడ బాలల స్థితిగతులను విచారించి ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా దాదాపు 177 సభ్యదేశాలు బాలల హక్కుల రక్షణ కొరకు తమ దేశాలలో చట్టాలు రూపొందించుకున్నాయి. శ్రీ కైలాస్ సత్యార్థి 2014 నోబెల్ ప్రైజ్ తర్వాత 2015లో హార్వార్డ్ నుండి హ్యూమన్

దేశాలు బాలల హక్కుల రక్షణ కొరకు తమ దేశాలలో చట్టాలు రూపొందించుకున్నాయి. శ్రీ కైలాస్ సత్యార్థి 2014 నోబెల్ ప్రైజ్ తర్వాత 2015 హార్వార్డ్ నుండి హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇంతకుముందు ఏ భారతీయునికి దక్కని ప్రథమ గౌరవం ఆయనకు దక్కింది. 1980 నుండి ఈయన బాలల హక్కులకై పోరాటం ప్రారంభించిన ఫలితంగా 1986 నందు భారత ప్రభుత్వం మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం తయారు చేయబడినది. అంతకుముందు ప్రత్యేకంగా పిల్లల గురించి మాత్రమే కాకుండా 1976 చేసిన వెట్టిచాకిరి నిర్మూలనా చట్టం క్రింద ఈ సమస్యలు విచారించబడుతూ ఉండేవి. పెద్దలతో కలిపి కాకుండా బాలలకు ప్రత్యేకంగా చట్టం రావాలని ఆందోళనలు చేపట్టడం వలన 1986 ప్రత్యేకంగా బాలకార్మికుల సంరక్షణ కొరకు ఈ చట్టం చేయబడినది. ఈ చట్టం భారతదేశమంతటా వర్తిస్తుంది. ఈ చట్టంలో 26 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 2 నందు గవర్నమెంటు అంటే ఏమిటి, చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు వారని, ఒకరోజు అంటే 24 గంటలు అని, కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు అని, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆక్యుపైయర్ అంటే పోర్టు అథారిటీ అంటే వారం అంటే వర్క్షాప్ అంటే అనే వాటి గురించి నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. సెక్షన్ 3 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలు ప్రయాణికులను చేరవేసే ట్రాన్స్పోర్టులలో, అలాగే వస్తువులు మెయిల్స్ రవాణాలలో, బూడిద వచ్చే పరిశ్రమలలో, రైల్వే నిర్మాణాలలో, రైల్వే ట్రాకు నిర్మాణాలలో, పోర్టులలో, టపాకాయల తయారీ అమ్మకాలలో, కబేళాలలో, గ్యారేజీలు, ఆటోమొబైల్ షాపుల్లో, పౌండరీలలో, ప్రేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలలో, హ్యాండ్లూమ్ పవర్లూమ్ పరిశ్రమలలో, గనులలో, క్వారీలలో, ప్లాస్టిక్ గాజు పరిశ్రమలలో, ఇంట్లో సేవకులుగా, పని మనుషులుగా, దాబా హోటళ్లలో, రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, రీసార్ట్స్, వినోదశాలల్లో, డైవింగ్, ఏనుగుల పోషణకు, సర్కస్లలో, బీడీ తయారీలలో, కార్పెట్ల తయారీ, సిమెంటు పరిశ్రమలలో, బట్టల తయారీ, అద్దకము నేత పనులలో, అగ్గిపెట్టెల పరిశ్రమలలో, మైకా పరిశ్రమలలో, షెల్లాకు సబ్బుల తయారీ, టానింగు, ఊలు, బిల్డింగ్ నిర్మాణాలు, పాలిష్రాళ్ల మెరుగుదలకు, పలకలు బలపాల తయారీల్లో, లోహాల తయారీ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీస్ చట్టంలో పేర్కొన్న ప్రమాదపూరిత వస్తు తయారీ పరిశ్రమల్లో, ప్రింటింగుల్లో, జీడిపప్పు తయారీలలో, ఎలక్ట్రానిక్ వస్తు తయారీలలో, అమ్మకాలలో, అగరబత్తీల తయారీ, ఆటోమొబైల్ వెల్డింగు రిపేరుల్లో, పెంకులు ఇటుకలు తయారీలలో, ప్రతి ప్రాసెసింగుల్లో, డిటర్జెంట్స్ తయారీ, జెమ్స్ కటింగుల్లో, మాంగనీసు తయారీలో, జూడు తయారీలో, సున్నబట్టీలలో, తాళాల తయారీల్లో, ఎనామిలు రంగులు రంగుల ఫ్యాక్టరీలలో, వాసనలు వెదజల్లే పరిశ్రమల్లో, సిమెంటు పరిశ్రమల్లో, గ్లాసు వస్తువులు తయారీలలో, రంగు అద్దకాలల్లో, పురుగు మందులు ఎరువుల తయారీలలో, బొగ్గు సంబంధిత పరిశ్రమల్లో, కెమికల్ వస్తువులు, స్పోర్ట్స్ వస్తువుల తయారీల్లో, ఫైబరు, ప్లాస్టిక్, ఆయిల్ రిఫైనరీలు, పేపర్ తయారీ, సిరామిక్ పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీ, వినియోగాలలో, కోత మిల్లులు, పట్టుపురుగుల పెంపకం, చర్మ సంబంధిత వస్తువుల తయారీ, రాళ్ల వ్యాపారాలలో, పొగాకు సంబంధ పరిశ్రమల్లో, టైర్లు తయారీ రిపేరుల్లో, జరీ తయారీలో, వజ్రాల తయారీలలో, స్కావెంజింగ్లో, అతివేడి అతి చల్లని వస్తువుల తయారీలు అమ్మకాలలో, చేపల పెంపకం సంబంధిత వ్యాపారాలలో, ఫుడ్ ప్రాసెసింగ్, మత్తు పానీయాలు బేవరేజ్ తయారీల్లో, టింబరు మెకానికల్ పనులు, గిడ్డంగులు వాటర్ హౌసుల్లో, పెన్సిళ్ళు బలపాలు పలకల తయారీలలో 14 సంవత్సరాలలోపు బాలల చేత పనిచేయించరాదు. కానీ ఈ సెక్షన్ ఒక మినహాయింపునిచ్చింది. ఏమిటంటే, అది గవర్నమెంట్ చేత గుర్తించబడిన పాఠశాలల్లో, కుటుంబ పెద్ద నడిపే వ్యాపారాలలో సహాయం చేయడం బాలలు కార్మికులుగా పరిగణించరని తెలియజేసింది. ఈ మినహాయింపును శ్రీ కైలాస్ సత్యార్థి వ్యతిరేకించారు. సెక్షన్ 5 ప్రకారం చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వారి పని విధుల గురించి ఇవ్వబడింది. సెక్షన్ 6 ప్రకారం పైన చెప్పిన పరిశ్రమల పరిధిలోనికి రాని చోట్ల బాలలు పనిచేయొచ్చని తెలియజేసింది. రాత్రిళ్ళు పనులు చేయించరాదని, పగలు 3 నుండి 6 గంటలకు మించి పనిచేయించరాదని, మధ్యలో విశ్రాంతి ఉండాలని తెలియజేసింది. సెక్షన్ 8 ప్రకారం వారాంతపు సెలవులు ఉండాలని, సెక్షన్ 9 ప్రకారం లేబర్ ఇన్స్పెక్టర్కు ఆ పరిధిలో ఉన్న ఆక్యుపైయర్లు వారి వ్యాపార పరిశ్రమల వివరాలు అందివ్వాలి. బాలలచే పనిచేయించేందుకు చట్టం అనుమతించిన వృత్తులా లేక ఇతరవా అనేవి ఇన్స్పెక్టర్కు అందించాలి. 14 సంవత్సరాలలోపు ఉన్నారా లేరా అని గుర్తించడానికి ఆ చిన్నారి దగ్గర ఆధారాలు లేకపోతే మెడికల్ అథారిటీచే ఆ చిన్నారి వయసు నిర్ధారణ ఇన్స్పెక్టర్ చే చేయించబడాలని సెక్షన్ 10 చెబుతుంది.
సెక్షన్ 13లో బాలలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని తెలియజేసింది. సెక్షన్ 14 ప్రకారం ఈ చట్ట విరుద్ధంగా ప్రవర్తి

ఇచ్చిన యజమానులకు, పనికి పంపిన తల్లిదండ్రులు, గార్డియన్లకు 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు జరిమానా విధించింది. తిరిగి మరలా నేరం చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు. ఇన్స్పెక్టర్కు వివరాలు అందివ్వని వ్యాపారస్తునికి 1 నెల జైలు, 10,000 రూపాయల జరిమానా లేక 2 విధిస్తారు. దీనికి సంబంధించిన కేసులు ఫస్ట్ క్లాసు మ్యాజిస్ట్రేటు లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు కోర్టులందు విచారణ జరుగుతుంది. ఈ 1986 చట్టం పై విధంగా ఉంటే 2013లో నిర్భయ దుర్ఘటన అనంతరం అందులో 14 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తి ఆ భయంకర నేరంలో పాల్పంచుకున్నాడు. అతనిని బాలునుగా గుర్తించాలా, అడాల్ట్ క్రింద గుర్తించాలా అనే విషయం చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా బాలలకు సంబంధించిన జూవెనైల్ జస్టిస్ చట్టానికి ఈ 1986 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. 2016లో ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆ సవరణల ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల వయసు వారిని కూడా ఈ చట్ట పరిధిలోనికి తీసుకువచ్చారు. గత 1986 చట్టంలో కొన్నింటిలో పనిచేయకూడదు అని ఆ సెక్షన్ 3 నిర్వచనంలోనికి రాని వాటిల్లో పనిచేయవచ్చన్న దానిని తొలగించి అసలు ఏ పరిశ్రమలోనూ ఏ పనిలోనూ 14 సంవత్సరాల లోపు వారిచే పని చేయించకూడదని 2009లో చేయబడిన విద్యా చట్టం క్రింద ప్రతి బాలుడు బాలిక కంపల్సరీగా చదువుకోవాలన్న చట్ట లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నది. ఆ చట్ట ప్రకారమే చైల్డ్ అనే పదానికి వచ్చిన నిర్వచనాన్ని ఈ చట్టానికి అన్వయించాలన్నది. అదేవిధంగా సెలవు రోజుల్లో పాఠశాల పని గంటలు పూర్తయిన తరువాత వారి కుటుంబాలకు సంబంధించిన వృత్తులు వ్యాపారాలలో పెద్దలకు సహాయపడటం బాలకార్మికునుగా గుర్తించబడదని ఈ చట్టం అప్లై కాదని తెలియజేసింది. అదేవిధంగా బాలబాలికలు కళాకారులై ఉంటే వారి ప్రదర్శనలు, టీవీ సీరియల్స్, సినిమాలలో నటన వంటి వాటిని కూడా కార్మికునుగా గుర్తించదని ఈ చట్టం వారికి వర్తించదని తెలియజేసింది. సెక్షన్ 3A క్రింద 14 నుండి 18 సంవత్సరాల లోపు అడాల్సెంట్లు హజార్డస్ పనులలో నియమించరాదని, అలా నియమించిన వారు 2 సంవత్సరాల వరకు జైలు లేదా 20,000 జరిమానా లేదా 2 గురి అవుతారు. ఈ సవరణ ప్రకారం అడాల్సెంట్లు రాత్రి 7 గంటల తర్వాత నుండి ఉదయం 8 గంటల వరకు పనికి వినియోగించరాదు. నిర్భయ ఘటనలో దోషి అయిన ఒక అడాల్సెంటు రాత్రి 10 గంటలకు కూడా ఆ బస్సులో పనిచేయుచున్నాడని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే ఈ సవరణ ప్రకారం అటువంటి సమయాలలో ఆ వయసు అడాల్సెంటులచే పనులకు వినియోగించరాదని తెలియజేస్తున్నదని గుర్తించాలి. ఈ విధంగా ఇక నుండి ఎవరైనా అడాల్సెంటులను చట్టవిరుద్ధ సమయంలో వినియోగించినట్లయితే వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50,000 వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. ఇదే నేరాన్ని మళ్లీ చేసిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. కుటుంబీకులకైతే 10,000 వరకు జరిమానా పడుతుంది. ఈ నేరాలన్నీ కాగ్నిజబుల్ నేరాలుగా విచారించబడతాయి, అంటే నాన్ బెయిలబుల్ నేరాలన్నమాట. ఈ నేరాలలో యజమానుల నుండి వసూలు చేసిన జరిమానాలను ప్రభుత్వం బ్యాంకుల నందు జమ చేసి ఆ వడ్డీతో సహా బాలలకు, అడాల్సెంట్ బాధితులకు అందించబడుతుంది. ఈ చట్టంతో పాటు 1948 ఫ్యాక్టరీల చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపు వాళ్లు ఫ్యాక్టరీలలో పనిచేయరాదు. 1983 మైన్స్ యాక్ట్ సవరణ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు గనుల పనులలో పనిచేయరాదు. 1958 మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల లోపు వారు షిప్పులకు సంబంధించిన పనులు చేయరాదు. అది వారి కుటుంబాలకు సంబంధించినదైతే తప్ప. ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టానికి సంబంధించి ఏవైనా ప్రొవిజన్స్ అమలు చేసే అధికారం జిల్లా న్యాయమూర్తికి అప్పగించడమైనది. ఈ పై చట్టాలతో పాటు ఇంకా చిన్నారులను అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, వ్యభిచార వృత్తుల క్రింద వినియోగించినట్లయితే సంబంధిత క్రిమినల్ సెక్షన్ల క్రింద 14 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాలల హక్కులనేవి మానవ హక్కులకు సంబంధించినవే కాకుండా దేశ ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించిన అంశం కూడా అవుతుంది. బాలల హక్కులకు సంబంధించి 1990లో యుఎన్ఓ నందు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ నిర్వహించి బాలల సమస్యలు ప్రపంచం దృష్టి సారించే విధంగా చేసింది. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్స్ మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కళ్ళు 1 డాలర్ని బాలకార్మిక వ్వస్థ రద్దుకు వినియోగిస్తే ఆ దేశానికి 7 రెట్లు ఆదాయం లభిస్తుంది. అదే చదువు కొరకు వినియోగిస్తే ఆ దేశానికి 50 రెట్లు ఆదాయం వస్తుంది అని తెలియజేసి ప్రతి దేశం కూడా ఆయా దేశాల చిన్నారులకు విద్యనందించాలని సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 168 మిలియన్ల బాలలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారని, వారిలో 60 మిలియన్ల మంది బడి ముఖం కూడా చూడని వారని,
210 మిలియన్ల మంది పెద్దలు పనులు దొరక్క నిరుద్యోగులుగా ఉన్నారని, పనులు లేని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా ఆదాయం కోసం పనులకు పంపుతున్నారని,

0: దీని కారణంగా వ్యాపారవేత్తలు పెద్దలకు 200 ఇచ్చే బదులు పిల్లలకు 20 రూపాయలు ఇస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉండి బాలకార్మికులను పెంచుతూ చట్టానికి విఘాతం కలిగిస్తున్నారని తెలియజేసింది. బాలలకు ఓటు హక్కు లేదు కనుక వారు నిర్లక్ష్యం చేయబడుతున్నారని కొందరు విద్యావంతులు రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ గారి ముందు చూపును అందరూ గుర్తించాలి. బాలలను గులాబీ పువ్వుల వలె చూడాలని, వారు పూల వంటి సుకుమారులని అన్నారు. బాల్యం ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ముందుకెళితే దేశం ఆర్థికంగా సాంఘికంగా సువిక్షమవుతుంది. అందుకు చట్టాలు పటిష్టంగా అమలు కావాలి. అందుకు వ్యక్తులందరూ చిత్తశుద్ధితో సహకరించాలి.
1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, ఈ అంశం గురించి శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: లలితగీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటి చూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండి రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే

0: శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచ్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకునున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇంకొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 1942 ఎ లవ్ స్టోరీ ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన జావేద్ అక్తర్ గీతం.

మీరు విన్న ఆ పాట గజని చిత్ర నుంచి జావేద్ అలీ, సోను నిగమ్, ప్రసూన్ జోషి, ఏఆర్ రెహమాన్ పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత ఆషికి 2 చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట వినబోతున్నారు.

0: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్ జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్ కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్ జో కహానియా హమ్ సున్తే ఆయే దేఖ్తే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీతో.

0: ಕೂಡ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు శ్రోతలు 0866-248-8812 అనే నంబర్కి నా ప్రశ్నలకి సమాధానాలు, అలాగే మీ ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. వాట్సప్ చేయాల్సిన నంబర్ మరొకసారి 0866-248-8812. ఓకే, ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు కదా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ కావ్యం పేరేంటి, అంటే జ్ఞానపీఠ పురస్కారం లభించిన కావ్యం పేరు మీరు టైప్ చేసి పంపించండి. ప్రశ్న మరొకసారి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది, ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ నా మొదటి ప్రశ్న. తెలిసినట్లయితే 0866248812 అనే నంబర్కి వాట్సాప్ చేసేసేయండి. క్లుప్తంగా టైప్ చేసి పంపించండి, మనం ఈలోపు పాట విందాం.

ఓకే అండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించిందని చెప్పాను కదా, ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ్టి మన మొదటి ప్రశ్న. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారండి, ఒక్కొక్కటిగా చదువుతాను. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని

కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువళ్ళం కవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ కుమార్ శ్రీదేవి శైలజ రవళి రెడ్డి మహేష్ కరెక్ట్ సమాధానం పంపారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ అండి సమాధానం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంక కరెక్ట్ సమాధానం అండి. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య వాససిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి నుంచి రెండుచింతల రామ లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. వీరు ఎల్ఐసి కాలనీ నుంచి నెల్లూరు ఎల్ఐసి కాలనీ నుంచి హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎంఎస్ కృష్ణ గణేష్ జ్యోతిర్మయి నెల్లూరు తామ్ర హైట్స్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. సల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. విడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసిగ్గయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం అండి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ వీరు సమాధానాన్ని అయితే పంపించలేదండి, జస్ట్ పేర్లు మటుకు పంపించారు, సమాధానాన్ని కూడా పంపించండి. ఇంకా కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి జానకిరాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ కరెక్ట్ సమాధానం పంపారు. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష శ్యామల అయాన్స్ పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరంతా కూడా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే మంచిర్యాల నుంచి చంద్రమొగుడి పద్మరాణి అక్షరా కృప కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దస్తగిరి సంజయ యాస్మిన్ సాతియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురాం మౌనిక త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం.

సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బొడ్డు ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారండి, తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానాన్ని. లత ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎవరో క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారండి. టెక్కలి శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ పురస్కారం లభించిన కావ్యం పేరేమిటి? అదండి ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే టైప్ చేసి పంపించండి. ఇంకా సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ రాధా మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుండుగోలను నుంచి మధుల శ్రీనివాస్ బాబు సునీత మౌనిక ప్రణవి కరెక్ట్ సమాధానం. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్ర పౌడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణ సాయి లక్ష్మి అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రమా మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ అండి సమాధానం. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి ఇంకా తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం పంపారు. గమళ్లపాలెం గూడూరు నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ తేజ దీక్షిత పావని కార్తీక్ కమల్ మోహిత్ దార్విక్ మోహిత్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి ఇంకా రాజశేఖర్ రవితేజ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డపాలెం పోలయ్య కర్నూలు బ్రహ్మయ్య ఇంకా వారి మిత్రబృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు కరెక్ట్ సమాధానం పంపారు. కర్ణాటక స్టేట్ నుంచి తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల కరెక్ట్ సమాధానం అండి. నార్కట్టిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇస్మాయిల్ బాయ్ సయ్యా జాకీర్ బాయ్ మహమ్మద్ రఫీ మంగళంపూర్ ప్రకాష్ కాదర్ బాషాబాయ్ ఇంకా సర్దార్ బాయ్ కిరాణా షాప్ నెల్లూరు సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కుమార్ గారు కోవూరు నుంచి పంపించారు. వీరు ఆన్సర్ అయితే టైప్ చేసి పంపించలేదండి, జస్ట్ పేరు వరకు టైప్ చేశారు. ఇంకా సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి నుంచి కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే కడప భాస్కర్ శర్మ సురేష్ యాంటోనీ కడప నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ కరెక్ట్ సమాధానం అండి. పెడద రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ కరెక్ట్ సమాధానం పంపి

ఇచ్చారు. ఇంకా హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి పంపించారండి. దయిత త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నాగమణి గారు ఒల్లూరు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. దయదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి మిత్ర బృందం ఇంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. జిఆర్ నగర్ గ్రామం నుంచి బండహల్లి బొమ్మయ్య, బీరయ్య, కాళయ్య కరెక్ట్ సమాధానం అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఓకేనండి, మీరు పంపించిన వారి పేర్లన్నీ కూడా నేను చదివానండి. అందరూ, ఆల్మోస్ట్ అందరూ దీనికి కరెక్ట్ సమాధానమే పంపించారండి. ఇంకా ఆన్సర్ తెలిసింది కదా, అయినా నేను చెప్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని చెప్పాను కదా. ఆ కావ్యం పేరు ఏమిటంటే విశ్వంభర. ఈ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం ఆయనకి లభించిందన్నమాట. ఓకేనండి, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆ ప్రారంభించిన సంవత్సరం పేరు ఒక్కటే టైప్ చేసి పంపిస్తే చాలండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఓకే, ప్రశ్న విన్నారు కదా, ఆన్సర్స్ టైప్ చేసి పంపించండి. క్లుప్తంగా పాట విందాం ఈలోపు.

ఓకే అండి, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని మన రెండో ప్రశ్న అడిగానండి. అది టైప్ చేసి పంపించేశారు అందరూ కూడాను, నేను ఒక్కొక్కటిగా చదువుతాను. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసుదాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్నాథపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వీరు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇందాకటి దానికి కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా గమళ్ళపాలెం గూడూరు నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ, తేజ, దీక్షిత, పావని, కార్తీక్, కమల్, మోహిత్, దార్విక్, మోక్షిత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే వరగంటి బదరి, విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లలితా మల్లిక్కర్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, భాస్కర్ శర్మ, శ్రీధర్, సుధీర్ కరెక్ట్ సమాధానం అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు గారు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు గారు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ సుజాతనగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని వీరు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా భారతి కిషోర్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. కడన ఇంకా కర్ణాటక పెద్దనపల్లి నుంచి సుబ్రహ్మణి గారు కరెక్ట్ సమాధానం. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామం నుంచి మంచం శేషగిరిరావు, అభిరామ్, పృథ్వీకుమార్, పుల్లారావు వీరంతా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కె రవీందర్రెడ్డి సరేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. దస్తగిరి సంజయ్, యాస్మిన్, సాథియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోదా, జానకిరాజు కరెక్ట్ సమాధానం. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్

గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, మీరు కరెక్ట్ సమాధానం అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చింతాడ కృష్ణారావు టెక్కలి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. అలాగే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా దైదాభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మల్లికార్జున అభిరావు కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా లతగారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అది మీరు ఓన్లీ డేట్ మాత్రమే పంపించారండి, అది సంవత్సరం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అనేది పంపించాలి మధుసూదన్ రెడ్డి గారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం. గుండుగోలను కొనకళ్ళ రమేష్ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రామోజీ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య కర్నూలు బ్రహ్మయ్య ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ సమాధానం అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ సిగ్గయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం పెట్టి మళ్ళీ ఇచ్చేశారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం. పెడ రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ కరెక్ట్ సమాధానం అండి. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి మీది రాంగ్ సమాధానం అండి పంపించారు. కానీ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. వీరు అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ సమాధానం అండి మీది. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రాంగ్ సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ కరెక్ట్ సమాధానం అండి. ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ ఇహ్మాద్ మహమ్మద్ రఫీ భాయ్ ఇంకా మంగళం పూరి ప్రకాష్ కాదర్ భాష ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కొంచెం రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి రాంగ్ సమాధానం అండి. ఇంకా అలాగే గౌడికే చెన్నప్ప నాగరాజు అజిపూర్ గ్రామం హన్నూర్ తాలూకు నుంచి పంపించారు. వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా ధగర్త మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా

வெலவர்த்திப்பாட்டி சத்யநாராயணா, ஜெயலக்ஷ்மி, வாசவி நகர், సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. మీరు రెండు దాని రెండు పెట్టారు, రెండు సంవత్సరాల పేర్లు పెట్టారండి. ఇంకా ఎం రావు గారు ఒంగోలు నుంచి రాంగ్ సమాధానం అండి. ఓకే, మీరు పంపిన సమాధానాలు అందరివి కూడా నేను చదవడం జరిగిందండి. దీనికి ఆన్సర్స్ నేను చెప్పేస్తున్నాను. వీరు ఇంకెవరో పంపించారు. చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య ఇనమడుగు, చేబ్రోలు రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఓకే, దీనికి జవాబు నేను చెప్పేసి మళ్ళీ మనం మూడో ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని అడిగాను కదండి. అది 2002 సంవత్సరం. 2002 సంవత్సరంలో జూన్ 12వ తేదీ, అంటే ఇలాంటి రోజు, ఈ రోజున 2002 సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ చేసిందండి ఐక్యరాజ్య సమితి. ఓకే, సంవత్సరం పేరు గుర్తుంది కదా, 2002. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ మూడో ప్రశ్న ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, అది శరీరంలో కాలేయం దేని వల్ల తొందరగా చెడిపోతుంది. ప్రశ్న జాగ్రత్తగా వినండి. శరీరంలో కాలేయము, మనకి కాలేయం ఉంటుంది కదా శరీరంలో, అది దేని వల్ల తొందరగా చెడిపోతుంది, ఏ పదార్థం వల్ల తొందరగా చెడిపోతుంది. ఆన్సర్స్ తెలిసినట్లయితే 0866248881812 అనే నెంబర్కి టైప్ చేసి పంపించండి. మనం పాట విందాం.

ఓకే అండి. శరీరంలో కాలేయం దేని వల్ల తొందరగా చెడిపోతుంది అనేది మన మూడో ప్రశ్న అండి. దానికి నెల్లూరు నుంచి శేషాద్రి గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్రాజపురం నుంచి పంపించారు. కరెక్ట్గా అది మనం దురలవాట్ల వల్లే మనకి ఎక్కువగా చెడిపోవటం జరుగుతుంది కదండి. ఆ దురలవాట్లలో ఒకటి ఉన్నది మీరు టైప్ చేసి పంపించండి. ఇంకా అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. పెడద జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం కొంతవరకు కరెక్టేనండి. మీరు కరెక్ట్గా టైప్ చేసి పంపించండి ఒకటే ముక్కలు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్ నుంచి అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నార్కటిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, సరిత కరెక్ట్ సమాధానం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లోకే రాజ్, పవన్, మంధని పెద్దపల్లి జిల్లా నుంచి పంపించారు. తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మెడతల రామమూర్తి గారు ఒకడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష, సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి.

కొంతవరకు కరెక్ట్, మీరు ఇంకా దురలవాట్లు వల్ల కూడా అని చెప్పి చెప్పాను కదా, ఆ దురలవాట్లు ఏమిటి అనేది మీరు టైప్ చేసి పంపించగలుగుతారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ పాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే సుబ్రమణి గారి పెత్తనపల్లి నుంచి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్రబృందం కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారండి, వీరు రాంగ్ సమాధానం పంపారు. మంచిర్యాల నుంచి చంద్రమొగుళి, పద్మావతి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నేపాలెం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున జానకంపేట నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మల్లికార్జున, అభిరావ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అనారోగ్యకరమైన అలవాట్లు వీడంతా కూడా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. కుంచి రామ్మూర్తి, కుంచువన్పేట నుంచి కరెక్ట్ సమాధానం. రేవతి, రాజశేఖర్, వడియంపేట, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భాస్కర్ని, సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, వీణ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. అలాగే ఇంకా గుండుగోల నుంచి కొనకళ్ళ రామేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, ఆది, పండు కరెక్ట్ సమాధానం. నెల్లూరు నుంచి సమీన కరెక్ట్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపురం నుంచి రాంగ్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ సమాధానం అండి. మీది పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, నగరం మండలం, బాపట్ల జిల్లా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ రాంగ్ సమాధానం. దినేష్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కేశవరావు, అత్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం. రమేష్ బాబు, రుద్రంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మీరు కొంతవరకు కరెక్ట్ అండి, కానీ పూర్తిగా కరెక్ట్ సమాధానం అయితే కాదు మీది. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం, చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా

ఇంకా వీరెవరండి, ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ ఇంకా వారి మిత్ర బృందం నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా ధగర్తి మండలం చెన్నూరు నుంచి కృష్ణవేణి వీరు మళ్ళీ పంపించారండి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, మీరు పంపిన అన్ని సమాధానాలు నేను చదివాను. శరీరంలో కాలేయం దేనివల్ల తొందరగా చెడిపోతుంది అని అంటే రకరకాల కారణాలు చెప్పారండి. దీంట్లో ఒక కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల మన కాలేయం అనేది దెబ్బతింటుంది, అది అందరికీ తెలిసిన విషయమేను. ఓకే, మన మూడు ప్రశ్నలు అయిపోయినాయి, ఇప్పుడు ఒక పాట విందామండి.

యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా అన్నయ్య చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు విందాం

లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. ముందుగా ఈ ఉత్తరం నాగర్ కర్నూలు జిల్లా చారకుండ నుంచి రాస్తున్నారు లింగయ్య, భారతమ్మ, అనిత, సునీత, గణేష్, స్నేహ వీరి బృందం. మీ అందరి కోసం పాటిస్తుంది. మరి మీరు కోరుతున్నారు రాజసింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్ కోటి. మీ అందరి కోసం మీరు కోరిన పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత పాట విందాం. భలే రంగడు చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన పాట ఇది. సాహిత్యం కొసరాజు, సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్నవారు సనప గ్రామం ఆత్మకూరు మండలం పుల్లన్న, అలివేలి, వీరా, సాయి, అంజీ, వెంకటేష్, సీతమ్మ వీరి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాతి ఉత్తరం సింగనమల నుంచి. ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి, వీరంత కోరుతున్నారు. ఆలుమగలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట. సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: తర్వాతి ఉత్తరం. గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం నుంచి బుజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత్, కరుణాకర్ వీరంతా కోరుతున్నారు. వికీ దాదా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్కోటి. మీకోసం ఈ పాట.

తరువాతి ఉత్తరం జగిత్యాల జిల్లా కోరట్ల మండలం వెంకటాపురం నుంచి. అనుమల నాగరాజు, రాజేశ్వరి హంసిని హరిణి, నయన మోక్షిత్ రాజేష్, లలిత మహేష్, రజనీ సుధీర్, రజిత మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు. గులేబ కావళి కథ చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణరెడ్డి, సంగీతం కృష్ణమూర్తి.

లేపాక్షిలో చివరిగా విందాం. బొబ్బిలి పులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు బుకరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష, కాంతమ్మ, కవిత, సోని, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ, కృష్ణప్ప, చరిత, మునీంద్ర. మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థపై క్విజ్ ఇప్పుడు విందాం.
1: ఈనాటి క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భారత రాజ్యాంగము, భారత రాజకీయ వ్యవస్థలపైన క్విజ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మూడు గ్రూపులు, ఏబీసీ గ్రూపులు పాల్గొంటున్నాయి. ఏ గ్రూపు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, బి గ్రూపు నలంద డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, సి గ్రూపు కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈరోజు మన క్విజ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అభ్యర్థులందరికీ స్వాగతం అండి. ముందుగా మనం పరిచయ కార్యక్రమం చేసుకుందాం. పరిచయ కార్యక్రమానికి ముందు కొన్ని నిబంధనల గురించి చర్చించుకుందాం. ఈ క్విజ్ కార్యక్రమం 12 రౌండ్లు ఉంటుంది మొత్తం. తర్వాత

0: డైరెక్ట్గా అడిగిన ప్రశ్నకు 10 సెకండ్లు సమయం ఉంటుంది, 10 మార్కులు ఇవ్వబడతాయి. పాస్ అయిన క్వశ్చన్కు 5 మార్కులు ఉంటాయి, 5 సెకండ్లే టైం ఉంటుంది. ఎందుకంటే అంతకుముందే అభ్యర్థులు విని ఉంటారు కాబట్టి సమయం ఎక్కువ అవసరం లేదనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు చర్చించుకొని ఒకసారి ఆన్సర్ ఇచ్చిన తర్వాత అది తప్పైందనుకోండి, మరీ తిరిగి ఆన్సర్ కన్సిడర్ చేయడం జరగదు. కాబట్టి అభ్యర్థులందరూ జాగ్రత్తగా ప్రశ్నలు విని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ముందుగా ఏ గ్రూప్ అభ్యర్థులు పరిచయ కార్యక్రమం. అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు.
1: నా పేరు అఖిల్ జస్వంత్, నేను అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తున్నాను.
2: నా పేరు దేవేంద్ర, నేను ఫస్ట్ MBA అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను.
0: థ్యాంక్ యూ అండి. గ్రూప్ బి, నలంద డిగ్రీ కాలేజ్.
3: నా పేరు ఎన్ అనిల్, డిగ్రీ 3rd బీకామ్, నలంద డిగ్రీ కాలేజ్, అనంతపురం.
4: నా పేరు పి పుష్పలత, నలంద డిగ్రీ కాలేజ్, బీకామ్ కంప్యూటర్ ఫైనల్ ఇయర్.
0: థ్యాంక్స్ అండి. KSN మహిళా డిగ్రీ కాలేజ్.
5: ఐఎమ్ చంద్రకళ, ఐఎమ్ స్టడింగ్ ఫర్ 3rd BA, KSN గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అనంతపూర్.
6: ఐఎమ్ టి నందిని, ఐఎమ్ స్టడింగ్ 3rd BSc, KSN GDCW, అనంతపూర్.
0: ఓకేనండి, ఇప్పుడు పరిచయ కార్యక్రమం అయిపోయింది, ఇక మనం క్విజ్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈరోజు మనం భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ పైన ప్రశ్నలు ఉంటాయని చెప్పాం. ఎందుకంటే ఇండియన్ పాలిటీ ప్రతి పరీక్షలోనూ తప్పకుండా అడుగుతూ ఉంటారు, మనందరికీ తెలుసు. జనరల్ సైన్సు, మ్యాథమెటిక్స్, రీజనింగ్తో పాటు ఎకానమీతో పాటు ఖచ్చితంగా పొలిటీ పైన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లు, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సబ్జెక్టులలో ఇది ఒకటి. కాబట్టి ఈరోజు మనం ముందుగా ప్రశ్నలు మొదలుపెట్టే ముందు గ్రూప్ ఏ అభ్యర్థులకు ప్రశ్న, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ వారికి. భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ రోజున అడాప్ట్ చేసుకున్నది?
2: 26th November 1949.
0: ఎక్సలెంట్, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని ఒకటి ఫామ్ చేశారు. అది మొత్తం రాజ్యాంగాన్ని అంతా క్రోడీకరించిన తర్వాత 1949 నవంబర్ 26 అడాప్ట్ చేసుకుంది. కానీ అమలులోకి వచ్చింది మాత్రం జనవరి 26 1950 అమలులోకి వచ్చింది. గ్రూప్ ఏ వారికి 10 మార్కులు క్విజ్ మాస్టర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ బి, భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంతకాలం పట్టింది? ఎందుకంటే మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి నిర్దేశిత కాలం అంటూ పట్టింది, అది ఎంతకాలం?
3: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
0: చాలా చక్కని సమాధానం ఇచ్చారు గ్రూప్ బి వారికి. వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ సి వారికి,
7: భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ, దాన్ని రూరల్ గవర్నమెంట్ అంటాము, దాన్ని పొందుపరిచారు?
4: 11వ షెడ్యూల్లో.
0: ఎక్సలెంట్, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతము మనకు భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్లు ఉన్నాయి. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను చేశారు. గ్రూప్ సి వాళ్ళు కూడా చక్కని సమాధానం ఇచ్చారు, వారికి 10 మార్కులు. తర్వాత రౌండ్ గ్రూప్ బి వారితో. గ్రూప్ బి వారికి ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో, అంటే ఏ ఆర్టికల్లో అంటరానితనాన్ని నిర్మూలించాలి ఈ దేశంలో అని చెప్పేసి దాన్ని పొందుపరిచారు?
4: Article 17.
0: ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. Article 17 17వ అధికరణం ప్రకారం భారతదేశంలో అంటరానితనం అనేది ఉండకూడదని దాన్ని నిర్మూలించారు. చాలా చక్కని సమాధానం చెప్పారు. బి వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ సి, మన భారత రాజ్యాంగానికి కాలానుగుణంగా ఎన్నో అవసరాలు ఏర్పడడం వల్ల దాన్ని సవరించే అధికారాన్ని అప్పట్లోనే పొందుపరిచారు. ఏ అధికరణం ద్వారా, అంటే ఏ ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగాన్ని మనము సవరించేదానికి ఆస్కారం ఉంటుందని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది?
4: 368.
0: ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 368వ అధికరణం ప్రకారం భారత రాజ్యాంగాన్ని సవరించేదానికి పార్లమెంటుకు అధికారం ఉంది. గ్రూప్ సి వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ ఏ, మన దేశంలోని హైకోర్టులకు రిట్స్ అధికారాలు ఇచ్చారు, అంటే మనకు హేబియస్ కార్పస్,

0: మ్యాండమస్, కోవరాంటు, సెర్చరీ అని నాలుగు రిట్స్ ఇచ్చారు. అంటే మనకి ఏమైనా భంగం కలిగినప్పుడు మనం దాన్ని పరిరక్షించే అధికారము హైకోర్టులకు ఇచ్చారు ఒక అధికరణ కింద. ఏ అధికరణ కింద మనం హైకోర్టుకి వెళ్ళి మన హక్కులను పరిరక్షించుకునే ఆస్కారం ఉందంటారు. గ్రూప్ ఏ అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్
1: ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్.
0: అదే అది ఆర్టికల్ 32 అనేది మీరు సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి పవర్. హైకోర్టుకి వేరే ఆర్టికల్ ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారము ఆ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని గ్రాంట్ చేశారు?

0: ఎంతమంది ఆంగ్లో ఇండియన్ సభ్యులను లోకసభలో నియమించేదానికి అధికారం ఉంది?
1: 2 మెంబర్స్.
0: ఎగ్జాక్ట్లీ రైట్. సి గ్రూప్ వారు చక్కని సమాధానం ఇచ్చారు. భారత రాష్ట్రపతి గారు మనకు లోకసభలో ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం లేదు అని భావించినప్పుడు ఆయన 2 మెంబర్లను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. సి వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ ఏ. మన రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యుడు కావడానికి ఎంత వయసు ఉండాలి?
2: 30.
0: ఎగ్జాక్ట్లీ రైట్. ఒక వ్యక్తి మనకు ఓటు వేయడానికైతే 18 సంవత్సరాలు నిండితే ఓటు వేయొచ్చు, కానీ మనం రాజ్యసభ అనేది పెద్దల సభ మన దేశంలో, దాంట్లో మనం సభ్యుడు కావాలి అంటే కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. గ్రూప్ ఏకు 10 మార్కులు. తర్వాత గ్రూప్ బి. భారత ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు? నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుందా? ఈ ప్రశ్నలో 2 భాగాలు ఉన్నాయి. భారత ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు? నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుందా?
1: ఐ మీన్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ వాళ్ళ ఓట్స్.
0: మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు ఎన్నుకుంటారు. ఓకే, అర్థం. ప్రశ్నకు సమాధానం చెప్పారు. వారికి నామినేటెడ్ సభ్యులకు పార్లమెంట్లో ఉన్న వారికి ఓటు హక్కు ఉంటుందా?
2: ఉండదు సార్. ఉండదు.
0: గ్రూప్ సి?
3: ఉంటుంది సార్.
0: ఎగ్జాక్ట్లీ రైట్. గ్రూప్ బి వారికి 5 మార్కులు, గ్రూప్ సి వారికి 5 మార్కులు. ఎందుకంటే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు తప్పకుండా నామినేటెడ్ ఓటు హక్కు ఉంటుంది. అందుకోసమనే ఈ ప్రశ్న అడగడం జరిగింది. తరువాత ప్రశ్న గ్రూప్ ఏ వారికి. 2014 సంవత్సరంలో జరిగిన లోకసభ ఎన్నికల తరువాత భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, అవి ఏవి? దీంట్లో కూడా 2 భాగాలు క్వశ్చన్ ఇది. భారతదేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఎన్ని, అవి ఏమిటి?
2: 4 పార్టీలు
0: కాదు, పార్టీలు తప్పు, 4 కాదు. గ్రూప్ బి వారు?
2: 5 సార్.
0: తప్పండి. గ్రూప్ సి?
3: 6 పార్టీలు సార్.
0: తప్పండి. అందరూ తప్పు చెప్పారు. మొదటిసారిగా క్విజ్ మాస్టర్కు మార్కులు వచ్చాయి. భారతదేశంలో 3 జాతీయ పార్టీలు ఉన్నాయి. 1 భారతీయ జనతా పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ, 3 సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్. తర్వాత ప్రశ్న గ్రూప్ బి వారికి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన లోకసభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి ఎవరు?
2: ఎంపీ అభ్యర్థి సార్.
0: లోకసభ అంటేనే ఎంపీనే కదా. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి ఎవరు? ఫస్ట్ గ్రూప్ సి
3: నీలం సంజీవ్ రెడ్డి.
2: నరేంద్ర మోడీ?
0: కాదండి.
2: నరేంద్ర మోడీ కూడా కాదు సార్, మహారాష్ట్ర నుంచి వెళ్తుంది.
0: అవును, కానీ మీరు చెప్పలేకపోయారు. ఈ మధ్య ఎన్నికల్లోనే
2: గోపీనాథ్ ముండే
0: గారి
2: కూతురు
0: ప్రీతం ముండే 696,321 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. మహారాష్ట్రలోని బీడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇంతకుముందు అయితే మనకు సిపిఎం అభ్యర్థి బెంగాల్ నుండి అనిల్ బసు గారు 592,000 ఓట్లతో గెలిచినారు. మొదటి స్థానంలో ఉండేవారు. మొన్నటి వరకు ఎలక్షన్లో 696,321 ఓట్లతో గెలిచారు. మార్కులు క్విజ్ మాస్టర్కి. తర్వాత ప్రశ్న గ్రూప్ సి. భారత రాజ్యాంగానికి ఇంతవరకు ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణలు తీసుకొని వచ్చారు?
3: 117 సార్లు.
0: గ్రూప్ ఏ?
4: 95.
0: కాదు, తప్పండి. గ్రూప్ బి?
2: 98.
0: ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చాలా చక్కని సమాధానం చెప్పారు. 98 సార్లు ఇంతవరకు భారత రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. గ్రూప్ బి వారికి 5 మార్కులు. అది కూడా 98వ అమెండ్మెంట్ ఏమంటే, కర్ణాటక రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతం ఉంది, కర్ణాటక హైదరాబాద్ రీజన్ అంటారు, దాన్ని అభివృద్ధి కొరకు కర్ణాటక గవర్నర్కు పూర్తి అధికారాలు ఇస్తూ 98వ రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి స్కోర్ వివరాలు చూద్దాం. మన స్కోరర్ గారు శివశంకర్ రెడ్డి గారు స్కోర్ వివరాలు తెలియజేస్తారు.
5: థ్యాంక్స్ అండి క్విజ్ మాస్టర్ గారు, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మరి ఇప్పటిదాకా టీములు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆన్సర్లు బాగా చెప్తున్నాయి. 4 రౌండ్లు పూర్తయి. టీమ్ ఏ అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి దేవేంద్ర అఖిల్ వచ్చారు. వారికి ఇప్పటివరకు 20 పాయింట్లు వచ్చాయి. తర్వాత బి గ్రూప్లో ఉన్న అనిల్ కుమార్ పుష్పలత నలంద డిగ్రీ కాలేజీ నుంచి వీళ్ళకి 30 పాయింట్లు

0: వచ్చాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన 4 రౌండ్లో మొదటి స్థానంలో మహిళా కళాశాల నుంచి వచ్చిన ఎన్ చంద్రకళ, టి నందిని గారు 40 మార్కులతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక క్విజ్ మాస్టర్కి అత్యల్పంగా 10 పాయింట్లు మాత్రమే వచ్చాయి. మరి రాబోయే రౌండ్లో క్విజ్ మాస్టర్ తన స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటాడని ఆశిద్దాం. తర్వాత రౌండ్ మొదలుపెట్టండి. మరి
1: స్కోరర్ గారు, అందుకే క్విజ్ మాస్టర్కి తక్కువ రావాలన్నదే మా ఉద్దేశం. ఎందుకంటే క్విజ్ మాస్టర్కి తక్కువ వస్తేనే వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినట్లు. అభ్యర్థులు ఏమి దిగలు పడాల్సిన అవసరం లేదు. ఇంకా 8 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బాగా మీరందరూ కష్టపడి స్కోర్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ప్రశ్న, గ్రూప్ బి వారికి ప్రశ్న. భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణను, ఇప్పుడు మనం 98 రాజ్యాంగ సవరణలు చేశామని చెప్పుకున్నాం కదా, ఏ రాజ్యాంగ సవరణను మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు? ఒక రాజ్యాంగ సవరణని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు మన వాళ్ళు. ఏ రాజ్యాంగ సవరణను మినీ కాన్స్టిట్యూషన్ అంటారు? గ్రూప్ బి
2: 28.
1: తప్పండి. గ్రూప్ సి
3: 42.
1: ఎగ్జాక్ట్లీ రైట్ అండి. 42వ రాజ్యాంగ సవరణని 1976 తీసుకొచ్చారు. దీంట్లో చాలా విషయాల్ని అమెండ్ చేయడం జరిగింది. అందుకే దాన్ని మన వాళ్ళు మినీ కాన్స్టిట్యూషన్ అని అంటూ ఉంటారు, 42వ రాజ్యాంగ సవరణ. తర్వాత ప్రశ్న గ్రూప్ సి వారికి. భారత రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ను, అంటే మౌలిక నిర్మాణాన్ని మార్చరాదని ఏ కేసునందు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది?
3: గోకుల్నాథ్ కేసు సార్.
1: తప్పండి. గ్రూప్ ఏ
2: పాస్.
1: గ్రూప్ బి? గ్రూప్ బి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. 1978 కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం, స్టేట్ ఆఫ్ కేరళ వారి మధ్య జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ను మార్చకూడదు పార్లమెంట్ అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ తీర్పు ఇది. తర్వాతి ప్రశ్న గ్రూప్ ఏ వారికి. మనకు అందరికీ తెలిసిన విషయమే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మన రాజ్యాంగంలో కొన్ని స్వయం ప్రతిపత్తినిచ్చే అంశాలను పొందుపరిచి ఇవ్వడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించింది? స్పెషల్ స్టేటస్ అంటారు. గ్రూప్ ఏ వారు, టైం అయిపోతుంది. పాస్. గ్రూప్ బి వారు
2: 360.
1: తప్పండి.
3: 370.
1: ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఆర్టికల్ 370 ప్రకారం స్పెషల్ స్టేటస్ని ఇచ్చారు జమ్మూ కాశ్మీర్కి. తర్వాత ప్రశ్న గ్రూప్ సి వారికి. భారతదేశంలో ప్రస్తుతం 8 రాష్ట్రాలు ఉన్నాయి? చివరిగా వచ్చిన రాష్ట్రం ఏది? 2 ఉన్నాయి దీంట్లో.
3: 29 రాష్ట్రాలు, తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.
1: ఎగ్జాక్ట్లీ రైట్ అండి. గ్రూప్ సి వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ ఏ. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు, వాటిని ఏ రాజ్యాంగం నుండి మన రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది?
2: ఐరిష్ గవర్నమెంట్.
1: ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. ఐర్లాండ్ నుండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని, ఆదేశిక సూత్రాలను తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. చక్కని సమాధానం చెప్పారు. గ్రూప్ ఏ వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ బి. భారత రాజ్యాంగంలోని జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ రాజ్యాంగం నుండి తీసుకొని పొందుపరచడం జరిగింది? గ్రూప్ బి. భారత రాజ్యాంగంలోని జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నారు?
3: జర్మనీ.
1: నో, రాంగ్.
3: అమెరికా.
1: ఎగ్జాక్ట్లీ రైట్. అమెరికా దేశం నుండి మన భారత రాజ్యాంగంలోకి జ్యుడిషియల్ రివ్యూ, ఏవైనా కూడా రివ్యూ చేయడానికి విస్తృత అధికారాలు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. దాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం నుండి తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. తర్వాత ప్రశ్న గ్రూప్ ఏ వారికి. రాజ్యాంగంలో విద్యకు సంబంధించి, అంటే ఎడ్యుకేషన్, రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన అంశాలు ఏ జాబితా నందు పొందుపరిచారు? మనకి 3 లిస్టులు ఉన్నాయి కదా, సెంట్రల్, స్టేట్ అండ్ కాంకరెంట్. వాటిలో ఎడ్యుకేషన్ అనేది ఏ లిస్ట్లో ఉంది?
2: స్టేట్ లిస్ట్.
1: తప్పండి. గ్రూప్ బి
2: సెంట్రల్ లిస్ట్.
1: రాంగ్.

0: ఉమ్మడి జాబితా
1: కాంకరెంట్ లిస్ట్లో ఉమ్మడి జాబితాలో, ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అటు పూర్తి సెంట్రల్ ఆధ్వర్యంలో కానీ స్టేట్ ఆధ్వర్యంలో కాకుండా ఇద్దరికీ అధికారాలు ఇస్తూ కాంకరెంట్ లిస్టులో పెట్టారు. తర్వాత ప్రశ్న గ్రూప్ బి వారికి, భారత రాజ్యాంగంలో అధికార భాషలను ఏ షెడ్యూల్ నందు చేర్చారు? గ్రూప్ బి, భారత రాజ్యాంగంలో అధికార భాషలను ఏ షెడ్యూల్ నందు చేర్చారు?
2: షెడ్యూల్ 7.
1: తప్పండి. గ్రూప్ సి
0: 8.
1: ఎగ్జాక్ట్లీ రైట్. 8వ షెడ్యూల్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు మనకు 8 షెడ్యూల్లే ఉండేటివి. ఆ 8th షెడ్యూల్లో మనకు అధికార భాషల్ని అన్నింటినీ వాటిలో చేర్చారు. తర్వాత ప్రశ్న గ్రూప్ సి వారికి, భారత ప్రభుత్వం ఇంతవరకు ఎన్ని అధికార భాషలను గుర్తించింది? చివరిగా గుర్తించిన భాషలు ఏవి?
0: 22 భాషలు. 4 భాషల్ని చేసినారు చివరిగా. డోగ్రీ.
1: ఇంకొకటి చెప్పినా కూడా మీకు మార్కులు ఇస్తాం. ఇంకా 3 ఉన్నాయి. గ్రూప్ ఏ వారు?
3: డోగ్రీ, మణిపూరీ.
1: డోగ్రీ ఆల్రెడీ అయిపోయింది. మిగిలిన 3 భాషల్లో మీరు చెప్తే మీకు 5 మార్కులు వస్తాయి.
2: డోగ్రీ, కుంకిని, మైథిలి.
1: మైథిలి కరెక్ట్, కొంకిని లేదు. డోగ్రీ ఆల్రెడీ చెప్పారు, మైథిలి చెప్పారు మీరు. ఇంకా 2 ఉన్నాయి కాబట్టి అర్థం వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళకి 5 మార్కులు ఇవ్వండి. క్విజ్ మాస్టర్కి 5. బోడో, మైథిలి, సంతాలి, డోగ్రీ, ఈ 4 భాషల్ని చివరిగా గుర్తించిన జాతీయ భాషలు. మొత్తం 22 భాషలు ఉన్నాయి. తర్వాత ప్రశ్న గ్రూప్ బి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి సభ్యుడు కానీ, అదే మెంబర్ లేదా చైర్మన్ కానీ ఎంతకాలం పదవిలో కొనసాగుతారు?
2: 65 ఇయర్స్.
1: 65 ఇయర్స్ వయసు వచ్చే వరకు ఉండొచ్చు, లేదా టర్మ్ ఏమన్నా చెప్పగలరా?
2: 6 ఇయర్స్.
1: 6 సంవత్సరాలు కానీ లేదా 65 సంవత్సరాలు వయసు వచ్చేది, ఏది ముందైన విచ్చేవర్ ఈజ్ అర్లియర్. అంతవరకు పదవీ కాలంలో ఉంటారు. చక్కని సమాధానం చెప్పారు గ్రూప్ బి వారికి, 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ సి వారికి, భారత అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత?
0: రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటారు సార్.
1: అంటే పదవీ కాలం ఉన్నట్లా లేనట్లా?
0: అతను విశ్వాసం ఉన్నంత వరకు.
1: ఓకే, రాష్ట్రపతి విశ్వాసం.
0: 5 ఇయర్స్ సార్. 5 ఇయర్స్.
1: ఆలోచించుకోండి, తొందరపడుకోండి, సమాధానం చెప్పండి. ఇప్పుడు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అన్నారు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు పదవీ కాలం ఉందా లేదా?
0: ఉంటుంది సార్.
2: నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. పదవీ కాలం అనేది మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో.
1: ఎగ్జాక్ట్లీ, పదవీ కాలం అనేది లేదు. మామూలుగా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటాడు, కానీ రాష్ట్రపతి ఇతనికి పదవీ కాలం లేదు కాబట్టి ఈ ప్రశ్నను అడగడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. ఇతన్నే ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న గ్రూప్ ఏ వారికి, పార్లమెంటులో కానీ శాసనసభల్లో కానీ 0 అవర్ అంటే ఏమిటి? దాని మీనింగ్ చెప్తే చాలు, ఎందుకంటే దాని
2: 0 అవర్ అనేది క్వశ్చన్లు అడగడానికి సమయం.
1: క్వశ్చన్లు అడగడాన్ని క్వశ్చన్ అవర్ అంటారు. 0 అవర్ ఉంటుంది, బిజినెస్ అవర్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. వీటిలో 0 అవర్కి ఒక మీనింగ్ ఉంది. ఎందుకు 0 అవర్ అంటారు?
2: పాస్.
1: పాస్. గ్రూప్ బి,
2: ప్రతిపక్షాలు మాట్లాడే ఛాన్సెస్.
1: అందరికీ మాట్లాడవచ్చు 0 అవర్లో, ఎవరు మాట్లాడకూడదు అని కాదు. అంటే 0 అవర్ అంటే ఏమిటి, దాన్ని ఎందుకు అలా అంటున్నారు? తప్పు. గ్రూప్ సి,
0: సభ ముగిసి మరియు సభ ప్రారంభమయ్యే మధ్యలో ఉన్న కాలాన్ని 0 అవర్ అంటారు.
1: కాదండి, ప్రశ్న సమయం ఫస్ట్ స్టార్ట్ అయితేనే రోజు బిజినెస్ అనేది మనకి క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ బిజినెస్ అవర్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కొంత సమయాన్ని 0 అవర్ అంటాం మనం. ఆ 0 అవర్లు ఏమంటే, మనం ముందే ప్రశ్నలు అడగాలన్నా ముందే మనం నోటీస్ ఇవ్వాలి, దాన్ని అన్ని చేయాలి. ఏమి లేకుండా 0 అవర్లో ఏదాన్నైనా కూడా ఇంపార్టెన్స్ ఉంటే మనం రైట్ చేయొచ్చు. దానికి మనం సమాధానం కన్సర్న్ మినిస్టర్తో కానీ రాబట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని 0 అవర్ అంటారు. ప్రశ్న సమయం తర్వాత ఇతర సభా కార్యక్రమాలు అంటే బిజినెస్ అవర్ ముందు ఉన్నటువంటి కొద్దిపాటి కాలాన్ని 0 అవర్ అని అంటారు. ఇప్పుడు 8 రౌండ్లు పూర్తి అయ్యాయి. మన స్కోరర్ గారు శివశంకర్ రెడ్డి గారు ఎంత స్కోర్ చేశారో చెప్తారు.
4: మొత్తం మీద టీములు బాగానే సమాధానాలు చెప్తున్నప్పటికీ గ్రూప్ సి మొదటి స్థానంలో 80 పాయింట్లతో ఉంది.

0: 8 రౌండ్లు అయ్యాయి ఇప్పటికీ. ఎన్ చంద్రకళలో నందిని గారు చాలా బాగా సమాధానాలు చెప్తున్నారు. రెండవ స్థానంలో గ్రూప్ బి వారు 40 పాయింట్లతోనూ, గ్రూప్ ఏ వారు 35 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. క్విజ్ మాస్టర్ ఇప్పటికి కూడా చివరి స్థానంలో ఉన్నాడు 25 పాయింట్లతో. ఇక 9వ రౌండ్ మొదలు పెడతారా?
1: తప్పకుండా అండి, ఎందుకంటే దగ్గరలోనే ఇద్దరి మధ్య పోటీ ఉంది, ఇంకా అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకు 4 రౌండ్లు ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత ప్రశ్న సి వారికి, భారత ప్రభుత్వం సర్కారియా కమిషన్ను ఎందుకోసం ఏర్పాటు చేసింది? భారత ప్రభుత్వం సర్కారియా కమిషన్ను 1983 ఏర్పాటు చేసింది, దానికి ఏ పర్పస్ కోసం చేసింది? భారత ప్రభుత్వం 1983 సర్కారియా కమిషన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారం కోసం, ఎందుకంటే సెంటరు స్టేట్ మధ్య ఎన్నో విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి, వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో జస్టిస్ సర్కారియా ఆధ్వర్యంలో ఈ కమిషన్ను అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా సిఫారసులు కూడా చేసింది అటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి. మార్కులు క్విజ్ మాస్టర్కి అండి. తర్వాత ప్రశ్న గ్రూప్ ఏ, రాష్ట్ర గవర్నర్ శాసన మండలిలోని మొత్తం సభ్యులలో ఎన్నో వంతు మంది సభ్యులను అతను నియమిస్తాడు, అది అపాయింట్ చేసే అధికారం ఉంది ఒక రాష్ట్ర గవర్నర్కు. ఆ రాష్ట్ర శాసన మండలిలోని మొత్తం సభ్యులలో ఎన్నో వంతు మంది సభ్యులను నియమించవచ్చు? గ్రూప్ ఏ
2: 8.
1: తప్పండి,
2: 1/6.
1: ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆరో వంతు మంది సభ్యులను అతను సాహిత్యము, సేవారంగం, సాంస్కృతిక, కళారంగాల్లో ఉన్నటువంటి వారిని 600 మందిని నియమించడానికి అధికారం ఉంటుంది. తర్వాత ప్రశ్న గ్రూప్ బి వారికే, భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? గ్రూప్ బి. ఫస్ట్ గ్రూప్ సి,
3: 1864.
1: తప్పండి, గ్రూప్ ఏ
2: 1946.
1: తప్పండి, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 వచ్చింది. కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత 2 రోజులకి 1950 జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టు ఏర్పడింది. అంతకుముందు మన దేశంలో 1935వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్లో ఫెడరల్ కోర్టు అనేది ఉండేది, అదే అన్ని సమస్యల్ని పరిష్కరించేది. దాని స్థానంలో 50 జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న గ్రూప్ ఏ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎవరు నియమిస్తారు?
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: ఎగ్జాక్ట్లీ రైట్. భారత రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియమిస్తారు, చక్కని సమాధానం చెప్పారు. తర్వాత ప్రశ్న గ్రూప్ బి, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా, అంటే ఏ ఆర్టికల్ ద్వారా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఉంటుంది? ఏదైనా మనకి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినా అలాంటప్పుడు రాష్ట్రపతి గారు ఒక ఆర్టికల్ ప్రొవైడ్ చేసింది కాన్స్టిట్యూషన్లో, పవర్స్.
2: ఆర్టికల్ 356.
1: ఎగ్జాక్ట్లీ రైట్. బి వారు చక్కని సమాధానం చెప్పారు, వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న గ్రూప్ సి, కేంద్రము రాష్ట్రాల మధ్య కొన్ని పన్నులు ఉన్నాయి, కేంద్రమే పన్నును విధిస్తుంది, వసూలు చేస్తుంది, వాటిని రాష్ట్రాలకు కూడా పంచుతుంది. ఇక్కడ మీకు 3 ఉన్నాయి, ఏ 2 చెప్పినా ఫుల్ మార్క్స్ ఇస్తాము, 1 చెప్తే హాఫ్ మార్క్స్ ఇస్తాం. కేంద్రము కొన్ని పన్నులు విధించి వసూలు చేసి వాళ్ళే విధిస్తారు, వాళ్ళే వసూలు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్, వాటిని రాష్ట్రాలకు కూడా షేర్ ఇస్తుంది. గ్రూప్ సి,
3: రైల్వే ఛార్జీలు, స్టాంపు.
1: తప్పండి, గ్రూప్ ఏ
3: స్టాక్,
2: ఇన్కమ్ ట్యాక్స్.
1: ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి కరెక్ట్.
2: సర్వీస్ ట్యాక్స్,
1: సర్వీస్ ట్యాక్స్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి కరెక్టు. మీకు 5 మార్కులు, ఇంక 2 ఉన్నాయి. ఆ 2 పన్నులలో వాళ్ళే విధించి వాళ్ళే వసూలు చేసి పంచుతారు.
2: కస్టమ్స్ డ్యూటీ.
1: ఎస్, ఎగ్జాక్ట్లీ, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ. మీరు ఫుల్ మార్క్ చెప్పారు, ఇంకోటి కూడా ఏమైనా చెప్పగలరా? కార్పొరేట్ ట్యాక్స్.
2: కార్పొరేట్,
1: ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్, ఈ 3 విధించి వాళ్ళు వాళ్ళే వసూలు చేస్తారు, బట్ మన స్టేట్స్కి అన్నిటికీ షేర్ ఇస్తారు. తర్వాత ప్రశ్న గ్రూప్ బి వారికి, మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి ఎవరు? ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
2: సర్వేపల్లి రాధాకృష్ణన్.
1: ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 1952 నుండి 62 వరకు 2 పర్యాయాలు ఉన్నారు ఆయన. ఆయనకి మన అనంతపురంతో కూడా చాలా

0: ఇబ్బందం ఉంది. ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా కొంతకాలం పనిచేశారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, బి వారికి 10 మార్కులు. తర్వాత గ్రూప్ సి మొట్టమొదటి లోకసభ స్పీకర్ ఎవరు?
1: జీవి మౌలాంకర్.
0: ఎగ్జాక్ట్లీ రైట్, జీవి మౌలాంకర్ గారు మొట్టమొదటి లోక్సభ స్పీకర్. సి వారు చక్కని సమాధానం చెప్పారు. గ్రూప్ ఏ ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు?
2: హెచ్ఎల్ దత్తు.
0: రైట్, చాలా చక్కని సమాధానం చెప్పారు. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఏమైనా ఐడియా ఉందా మీకు?
1: హెచ్జే కానియా
0: గారు ఫస్ట్ చీఫ్ జస్టిస్. చాలా చక్కని సమాధానం చెప్పారు. ఇక చివరి రౌండు, గ్రూప్ సి వారికే మొదటి ప్రశ్న. ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? గ్రూప్ సి వారు
3: కృష్ణకాంత్
0: గారు. ఓకే, గ్రూప్ ఏ
2: పాస్.
0: గ్రూప్ బి
2: శశికాంత్ శర్మ.
0: ఎగ్జాక్ట్లీ రైట్, ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శశికాంత్ శర్మ. గ్రూప్ బి వారికి 5 మార్కులు. తర్వాత ప్రశ్న, గ్రూప్ ఏ వారు ప్రస్తుత లోకసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? గ్రూప్ ఏ ప్రస్తుత లోకసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? గ్రూప్ ఏ
2: నాట్ ఎట్ డిసైడెడ్ సార్.
0: అదే అంటే ఇప్పుడు ఎవరు లేరంటారా?
2: ఎవరు లేరు.
0: ఎగ్జాక్ట్లీ రైట్, అందుకోసం ఈ ప్రశ్న అడిగాను. ఎవరికి గుర్తింపు లేదు, దాని చక్కని సమాధానం చెప్పారు. గ్రూప్ ఏ వారికి 10 మార్కులు. ఇక చివరి ప్రశ్న, గ్రూప్ బి వారికి ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ప్రస్తుత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు?
2: డిపి అగర్వాల్
0: గారు గతంలో ఉండేవారండి, కొత్త ఆయన వచ్చారు. ఫస్ట్ గ్రూప్ సి
3: రజియా రగ్దాని.
0: కొంచెం దగ్గరకు వచ్చారు. రజనీ రజ్దాని కరెక్ట్గా సమాధానం చెప్పారు. గ్రూప్ సి వారికి 5 మార్కులు. ఇంతటితో ఈనాటి క్విజ్ కార్యక్రమం పూర్తయింది. స్కోర్ వివరాలు ఈనాటి విజేతల్ని మన శివశంకర్ రెడ్డి గారు తెలియజేస్తారు.
4: ముందుగా క్విజ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు క్విజ్ మాస్టర్ జి నాగేశ్వరరెడ్డి గారికి అభినందనలు. అలాగే పార్టిసిపెంట్స్ కూడా ఈరోజు ఆన్సర్లు చాలా బాగా చెప్పారు. గ్రూప్ ఏ టీమ్ 70 పాయింట్లు సాధించింది. దేవేంద్ర మరియు అఖిల్ అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చారు. తర్వాత గ్రూప్ బి టీమ్ బి అనిల్ కుమార్, పి పుష్పలత నలంద డిగ్రీ కళాశాల నుంచి వచ్చారు. వీరు కూడా 70 పాయింట్లు సాధించారు. మరి ఈనాటి క్విజ్ విజేత కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల నుంచి వచ్చారు ఎన్ చంద్రకళ టి నందిని. 95 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు, వారికి అభినందనలు. మరి క్విజ్ మాస్టరు 35 పాయింట్లు సాధించారు.
0: ఇంతటితో ఈనాటి క్విజ్ కార్యక్రమం సమాప్తం అండి.
5: శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థపై క్విజ్ విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలితగీ విన్నారు. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంట్ బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం

0: అభివృద్ది సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని, 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా 1.25 కోటి మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎండ్బీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈరోజు జరిగిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. 2 ఏళ్ల క్రితం మేమిచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

0: డీఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
1: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
0: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డిఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ 6 పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రజలకు అభివృద్ది, సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్ల ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుక ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండగతవి వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు, 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 వడ్లగింజలో బియ్యపు గింజ నాటిక రచన శ్రీ పి బ్రహ్మానందరావు, నిర్వహణ శ్రీ ఎలికల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి గీత మరియు శ్రీమతి బి లక్ష్మీ గార్ల సాక్సోఫోన్ ద్వయం వింటారు. 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు, 11:00 చిత్రసీమ, 11:00

10 నిమిషాలకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

0: రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో జయదేవుని అష్టపదులు వింటారు. 6:30కు వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ఎం రాజశేషయ్య. 6:30కు సేత్యపు శుద్ధులు కార్యక్రమంలో ఉల్లిలో అధికోత్పత్తి, బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం శ్రీ ఏ హేమంత్ రాజు గారుల సూచనలు వింటారు. 7:15కు భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20కు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, తరువాత మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కి శృతి ప్రియాంక. 8:30కు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన కె నవీన్ కుమార్. 8:30కు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30కు ఏకచిత్రగానం శీర్షికన దళపతి చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00కు హిందీలో వార్తలు, 12:05కు ఆంగ్లంలో వార్తలు. 12:10కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30కు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: రేపటి మా సాయం ప్రసారంలో 5:00కు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 5:30కు పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 6వ సంచిక. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు. ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ ఎస్జి సుశీలమ్మ గారి వివరాలు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. తరువాత సమతుల్య ఆహారం ఆవశ్యకత శ్రీమతి శ్రీమతి ఆర్ శిరీష గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 6:00కు లలితగీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:30కు చిత్రసీమ సినిమా పాటలు, 7:00కు లలితగీతం, 7:05కు తెలుగులో వార్తలు, 7:15కు కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో

మునగసాగు మార్కెటింగ్లో అనుభవాలు. తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి అభ్యుదయ రైతు శ్రీ ఎంసి రాజకుమార్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. తర్వాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ గురుప్రసాద్ గారి లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 ఎవరేమనుకుంటారు లఘునాటిక, రచన శ్రీ ఏ రామకృష్ణారావు, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. 11:00 చిత్రసీమ. 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి నవ వసంతం. ఈ చిత్రం కోసం టిప్పు శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట, గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం SA రాజ్కుమార్.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆ ఒక్కటి అడక్కు. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి మరో చరిత్ర. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట వింటారు.

बस गिफ्ट नहीं,

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి సీతారామం. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, రమ్య బెహరా.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో

0: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పీరియడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లు జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబర్చినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
2: भारत सरकार की शिक्षा विभाग ने

0: प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है। एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है। 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है।
1: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్, బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండ్ల కథ వింటారు.
3: ఆకాశవాణి శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండ్ల కథ వినిపిస్తారు శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం.
4: హరియరి నీకును చరణము కరుణాకర దేవ దేవ కాపాడగదే లోకాదీశ రక్షక నీకే నా వందనములు.

ఇంట్ల కథ, అమ్మవారి యొక్క సంతానం ఏ విధంగా అయ్యింది. అలనాడు కాలమందు ఆది కాలమునందు ఒకనాడు దినమందు ఒక మధ్యమున మంచి దినము నాడు మంగళవారం నాడు భూతైన ఈ శుక్ల పంచమి నాడు అమ్మవారు ఎల్లమ్మ ఏమి చేస్తూ ఉన్నది. అసండి అమ్మవారు వెనుక ఎల్లమ్మ పడతా నడవని మాత్రం నాయన స్వచ్ఛమాజమా దగ్గిముని స్వచ్ఛమాజమ దగ్గిముని మాత్రం నాయన ఆ హడవి మార్గమందు మాత్రం శిరసి కింది పెడ శ్రీ

రాజ్యమాత నాథరామ ఆయన ఓమదాలసి ఉన్నాడు. అటువంటి కంచు గుబ్బల కోట కార్తీక రాజులైనటువంటి ఆ బాణాలతోటి గుచ్చి మాత్రము సమర కాలము చేస్తూ ఉన్నారు. అసండి అమ్మవారు రేణుకా ఎల్లమ్మకు మాత్రం ఆయన ఆ యొక్క అడవి మార్గమందు మాత్రం భర్తాడికి మాత్రం ఇక బాణాలతో గుచ్చినప్పుడు అసంటి ఇమ్మకువ మా ఊరాలు ఎల్లమ్మకు మాత్రము పట్టుకోళ్ళ మీద పంచం మీద పడుకొని ఉన్నప్పుడు కనుక ఎప్పుడైతే మాత్రం శంకుల మటపులు మాత్రం పట్టుకోళ్ళ మంచం మీద పడుకొని ఉన్నాదో శుభ్రమందు మాత్రం ఏ విధంగా మాత్రం నాయన అమ్మవారికి మాత్రము అమ్మవారికి మాత్రం ఏ విధంగా మాత్రం కళలు పడతా ఉన్నాయి. అసంటి రేణుక ఎల్లమ్మ మాత్రం నాయన ఏ విధంగా శుభ్రమందు కళలు పడుతూ ఉన్నాయి.

పోయినట్టులా, ఆ చేతికున్న జాగంట్లో పగిలిపోయినట్టులా, దేవాని దేవతల ముందు రాజాకరాజుల ముందు తన యొక్క భర్తాడు స్వచ్ఛమా జమా దగ్గరముని వజ్రపు తాళి మాత్రం కట్టి ఉన్నాడు, ఆ మంగళ సూత్రము మాత్రము ఊడ్చిపోయినట్టులాను ఈ విధంగా కలలు పడుతూ ఉన్నాయి. కాళ్ళకున్న మట్టలేమో ఊడిపోయిన

ఉన్నది, ముండ కెల వస్త ఉన్నది, ఈ ప్రకారంగా కలలు పడుతూ ఉన్నాయి. అలా నాడు కాల మందు నా భర్త జమా దగ్గర ఉండి మాత్రము నేను తపస్సుకు వెళ్తున్నాను బహమా ఎల్లమ్మ, నేను తపస్సుకు వెళ్తా ఉన్నాను గాని నా యొక్క తపస్సులో నాకు ఏమైనా హాని కలిగినట్లు అయితేను, నాకు ఏమైనా ఆపద వస్తే రెండు కెల వస్తున్నది ముండ కెల వస్తున్నది హాలు మాలు చెప్పిపోయినాడు. నా భర్త చెప్పిన రీతిగా నాకు నేడు రాత్రి సమయ కాల మందు కళలు పడుతున్నాయి. ఇది కాకుండా నా భర్త ఆడు మాత్రము కళ్ళ పడుతున్నాడు. ఇవన్నీ కాకుండా నా

నాకు ఉన్న మాదరం అస్వచ్ఛమతోడి వెడినటువంటి మన ఇంటి ముందు మాదరం తులసి మొక్క పెడతా ఉన్నాను. నువ్వు ప్రతి రోజు ఉదయం లేచి మాత్రం దీనికి మాత్రం తులసి పూజ చేసినట్లయితే, నా తపస్సులో నేను క్షేమంగా ఉన్నట్లయితే, ఈ తులసి మొక్క మాత్రం నిగనిగలాడుతూ ఉంది, నా తపస్సులో నాకు హాని కలిగినట్లయితే, అందులో నా

0: ఇంట్లో నాకు ఎప్పుడైతే హాని కలుగుతాదో ఈ తులసి మొక్క మాత్రం వాడిపోత ఉన్నది, ఈ శబదం మాత్రం నువ్వు చెప్పుతున్నాను అని చెప్పి.
1: రానేశ్వర, ఆ ప్రకారంగా మీరు ఈ యొక్క ఎప్పుడైతే తపసు కోరేటప్పుడు ఇవన్నీ నాకు వివరాలు చెప్తారు స్వామి, ఆ నాకు చెడుకారి ఎప్పుడు చెడుకల పడి ఆ తులసి కొమ్మ ఎప్పుడైతే ఎండిపోతున్నదో ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలో చెప్పు స్వామి. అది కూడా
0: భామాయల్లమ్మా, నాకు మాత్రం ఆ పదవి వచ్చినప్పుడు మాత్రం నువ్వు చేయవలసింది ఏమందంటున్నావు కాబట్టి నీవు స్వచ్ఛము తోడు దేవాలయ స్వచ్ఛ అనుభవ నంబు ప్రతిపత తోడు దేవాలయ.

చెప్పంటూ స్వచ్ఛానవో నంబు. నేల పార చీమ ఎంగిలి చెడుంటి వస్తువుల తోడి గనక, ఆకాశాన పక్షిపోయే ఎంగిలి చెడు వస్తువుల తోడి గనక, స్వచ్ఛము స్వచ్ఛమంటూ స్వచ్ఛానవో నంబు.

నాకు అడవిలోన ఆపద వచ్చినప్పుడు మాత్రము ఎద్దు దొక్కని వంట ఎనమూరి వంట ఇనుము కయ్యని పంట ఇష్టమైన పంట అగ్గిలేని వంట మాత్రం తీసుకొచ్చి నాకు అర్పణ చేసినట్లయితేను నా కోసం ఊపిరితోటి ఉన్నగాని నా ప్రాణాలు దక్కుతూ ఉన్నాయన్నాడు. నేడు రాత్రి సమయ కాలం నా భర్త చేపిన రీతిగా నాకు శుభనమందు కళ్ళు పడుతూ ఉన్నాయి. అయ్యో దైవమా, మరి నేను ఇక భర్తడు ఏదో ఆపదలు ఉన్నట్టున్నాడేమో చెప్పి నా కళ్ళు కాకుండా నా భర్త పెట్టిన తులసి మొక్క ఉన్నది. ఆ తులసి మొక్క చూస్తానని చెప్పి మాత్రము అసంటి మగవ మా ఉరాల ఎల్లమ్మ మాత్రం ఇక ఇంటి ముందు ఉన్న తులసి మొక్కను చూసినది. ఆ తులసి మొక్క చూసినట్లయితే మాత్రం ఆ తులసి మొక్క మాత్రము

0: కదమ్మా మాధురమ్మ యొక్క తులసి మొక్క చూసినప్పుడు మాత్రము ఆ తులసి మొక్క ఎండిపోయినా ఉన్నాదు. నా భర్తకు ఏదో ఆపద వచ్చినట్టున్నది, నా భర్తకు మాత్రం ఏదో ప్రాయం వచ్చినట్టు ఉన్నది. నా భర్త ఆపద ఉన్నాడని చెప్పి స్వచ్ఛానుభవనము తెమ్మని చెప్పి ఉన్నాడు. మరి స్వచ్ఛానుభవనం అంటే ఏమిటి? మరి ఆ స్వచ్ఛానుభవనం ఏ విధంగా తయారు చేస్తారు? స్వచ్ఛానుభవనం ఏ విధంగా మరి తయారు చేసుకోవాలి? చెలికెత్తలారా
1: అమ్మా అమ్మగా మాయలా అరుణాను మాత్రము నీ భర్త చెప్పిన మాత్రం వాస్తవే. ఆకాశాన పోయే పక్షి నెలవారే సీమి ఎగిలినటువంటి ఉతకాలతో కాకుండా కుమ్మరి చెట్టు దొక్కనటువంటి కుండ కాకుండా బాండవులు తయారు చేసి ఆ ప్రకారం పోనించకపోతే తల్లి ఇక్కడ కాదు కానీ మీ నాయన వద్దకు కైలాసపురం పోతల్లి, మీ నాయన వద్దకు పోతే అన్ని వివరాలు మీ నాయన చెప్తాడు, మీ నాయన కూడా ఏర్పాటు చేస్తాడు, ఆ తర్వాత తీసుకొని పోదాం. మరి
0: అమ్మా చెలికెత్తలారా స్వచ్ఛానుభవనం అంటే మాత్రం నేల పారే ఎంగిలి చేయనట్టు చీమ కూడా
1: అవును
0: చీమ ఎంగిలి చేయడం వస్తువులు కావాలన్నాడు. ఆకాశాన పోయే పక్షి ఎంగిలి చేయనట్టు వస్తువులు కావాలి. అలాంటి వస్తువులు కావాలంటే మీ యొక్క తండ్రి అటువంటి గిరిశంకర మహారాజు దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇది కూడా వాస్తవం అని చెప్పి అసలు అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాధురనాయన అమ్మవారు ఎల్లమ్మ రామనో తల్లిలో ఎల్ల

0: తల్లిజే రామాయ రావణో,
1: తండ్రి చెంతకు రామనో, తల్లిజే రావాయ రావరా,
0: తండ్రి చెంతకు రావణ, తల్లిజే రావాయ రావణ.
1: కాకులు చూడండి కారండ పడవిలో,
0: కాకులు చూడని కారండ పడవిలో,
1: కాకులు చూడండి కారండ పడవిలో,
0: కాకులు చూడని కారండ పడవిలో,
1: గద్దలు చూడండి పెద్దడవి లోపల,
0: గద్దలు చూడని పెద్దడవి లోపల,
1: గద్దలు చూడండి పెద్దడవి లోపల,
0: గద్దలు చూడని పెద్దడవి లోపల,
1: సీమలు చూడండి రావరు.
0: Oh, oh, oh.

సాగుతూ నాదరావో నాదా నాద జమదగ్ని లగ్నమైతే నాది నాదా నాగ పెళ్లి కాకపాయి పచ్చని పందిళ్ళల్లో మాధవ్ నన్ను విడిచిపెట్టి గనక ఆ పచ్చని పందిళ్ళల్లో వేసిపోయి ఉన్నావు. నీతోటి నేను మాత్రము సుఖపడింది లేదు, నాతోటి నువ్వు మాత్రము సుఖపడింది లేదు. నాదరావో నాదా నాద జమదగ్ని ఆ ప్రకారంగా మాత్రం అమ్మవారు ఇల్లమ్మాదేవి మాత్రము ఆ కైలాసగిరి పట్టణం ముందు మాత్రం యొక్క తండ్రి దగ్గర వెళ్ళేది. అటువంటి తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి చింతపోయి ఏ ప్రకారంగా అడుతూ ఉన్నది.

0: గిరి శంకరుండ, ఆపద వచ్చిన ఇషంతకు చేరవచ్చి ఉన్నాను. నాయనా, మరి నా ఆపద తీర్చావా? మరి
1: నువ్వు ఈనాడు కూడా ఆపద వచ్చింది నా దగ్గర రాంది ఒకటిది. ఈ కైలాసగిరి పట్టణం తల్లి కాలునకతోని ఏ విభజనకు వస్తేవో తల్లి ఎరగించవమ్మా.
0: నాయనా,
1: నీ ఆపద తెలుపవమ్మా. సరే పట్టు మధ్యాహ్నంలో తల మీద కొంగేసుకొని కాళ్ళకు వస్తున్నావు తల్లి, నీకు ఆపదకాలం ఏమొచ్చింది, ఎందుకు గురించి వచ్చినావు తల్లి చెప్పము.
0: నాయనా, నా ఆపద ఏమిది చెప్పమంటూ ఉన్నావు? అలనాడు కాలమందు నా యొక్క భర్తాడని స్వచ్ఛమా దగ్గరముని అడవి మార్గ మందు విలు విద్యలకి మాత్రము సిరిసి కింద పెట్టి శ్రీపాదాలు పైకి పెట్టి మాత్రం ఓం ఓం అంటూ ఓం దాస ఉండంగా నా భర్తాడు మాత్రం ఏదో ఆపదలు ఉన్నాడు, ప్రాణాలతో కొట్టుమెట్టులు ఆడుతున్నాడు. కాబట్టి నా భర్తాడున్నటువంటి మాత్రం నాకు నా ఆపద వచ్చినట్టు మాత్రం నాకు స్వచ్ఛాన భవనము తెమ్మన్నాడు.

0: నా భర్తవాడు మాత్రం స్వచ్ఛం స్వచ్ఛం అంటూ స్వచ్ఛ అనుభవం నమ్ముతామన్నాడు. ఆ స్వచ్ఛ అనుభవం అంటే ఏమిటి? ఆ స్వచ్ఛానుభవం ఏ విధంగా తయారు చేయాలని ఆయన
1: రేరుగా మీకు స్వచ్ఛానుభవం కొట్టుకోవాలంటే కడివేడు బాణులు కావాలి, అల్ల ఉండేటప్పుడు ధాన్యం కావాలంటున్నావా?
0: అవును.
1: కాబట్టి ఆ విషయం మీ తల్లి అడుగు, తల్లి మీ పార్వదేవిని అడుగు, నాకు తెలియదు అది. ఆ విషయం బోనాల విషయం ఏంటంటే మీ అమ్మని అడుగువారు అది.
0: తల్లి పార్వతమ్మ, తండ్రిని అడగమంటేనేమో తల్లిని అడగమంటూ ఉన్నారు. తల్లి పార్వతమ్మ, ఆ స్వచ్ఛానుభవం అంటే ఏమిటి తల్లి?
1: తల్లి
0: స్వచ్ఛానుభవం ఏ విధంగా తయారు చేయాలి? నేను
1: చేయాలంటే తల్లి స్వచ్ఛానుభవం చేయాలంటే మాత్రము
0: అవును,
1: ఆకాశం ఏమి భూదేవి నెలవారు క్షీమ ఎంగ చేయకుండా ఆకాశం పక్షి ఎంగ

0: కొండదండలో పోయి దుషిపడి ఒడ్లు తెచ్చి ఈ కడివేడు బోనాలు ఎలా తయారు చేయాలంటే ఆ కుమ్మరి చెట్టు తొక్కుడు చేయాలంటే కడవలు చేసి అందులో మాత్రం అగ్నిస్త్రం కూడా లేకుండా ఈ మన మహిమతోటి ఆ బోనాలు తయారు చేసి మాత్రం తల్లి ఏడు బోనాలు కడివేడు బోనాల పైన కన్నా జ్యోతి వెలిగించుకొని ఆ మంచి రోజు నాడు ఈ బోనాలు తీసుకొని పోయా నీ భర్తాలు వద్ద పోయి చెల్లిస్తే మాత్రం తల్లి నీకు మొత్తం శుభమే జరుగుతున్నది.
1: నాయన ఆకిరి శంకరుండా అసంటి మాత్రం నాయన బోనాలు చేయాలంటే మాత్రము రొమ్మన మాత్రం యొక్క మట్టి తీసి ఉన్నాడు, ఏడు ముద్దల మట్టి తీసి మాత్రం ఏడు కడువేడు భాండవలు చేసినాడు, కొండదనల్లో పోయి మాత్రం దుసబడ ఒడ్లు తీసుకొచ్చి ఉన్నాడు, రోడ్ల పోసి దంచినట్లయితే ఎంగిలేదని చెప్పి మాత్రము ఆ యొక్క అరచేతి పోత పోట్లు వేసి మోసేత పోటు వేసినాడు, ఆ యొక్క గాలికి తూర్పాల పట్టినట్లయితే మాత్రం దుమ్ము వస్తుందని చెప్పి కను రేపల

అమ్మాయి ఎప్పుడైతే మాత్రము కల జరిగిన అదో ఆ యొక్క దూసపడ ఒడ్లు అయితే ఉన్నాయి. ఆ దూసపడ ఒడ్లు తీసుకొచ్చి మాత్రం ఇక దాన్యం చేసుకుని ఆ గంగ ఒడ్డుకు వెళ్లి పిల్లతల్లి ఒడ్డుకు వెళ్లి మాత్రం గంగ ప్రార్థన చేసి మాత్రం ఆ కప్ప ఎంగేజ్ ఉండాలి గంగ ఉత్కం తీసుకొచ్చి అసలు రేణుక ఎల్లమ్మ మాత్రం ఆయన అగ్గిలేని వంట కావాలని చెప్పినాడు కాబట్టి అసలు రేణుక ఎల్లమ్మ ఎల్లి ఈలకల పడుకొని రెండు కుశలములు పొయ్యిరాలు చేసి ఈ రెండు సనురమ్ములు మాత్రం రెండు పొయ్యిరాలు చేసి మూడో పొయ్యిరాగి అమ్మవారు నాయన.

మాత్రమయ్యా మూడు పొయ్యిరాలతోడి మాత్రమయ్యా ఏడు భాండలు మాత్రం ఎదలోన పెట్టుకున్నాదు. అగ్గి లేని వంట కావాలని చెప్పి మాత్రం అసండి రేణుక ఎల్లమ్మ మాత్రం సూర్య చంద్ర రాజులను మాత్రం ప్రత్యక్షం చేసుకొని ఏడు గడిల ఎండ మాత్రము ఒకటే గడి కొట్టబడి తుక్కు తుక్కున బోనాలు తుక్కున ఉడికినాయి ఉడికిన బోనంబు దించి పెట్టినాది. పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకొని దొంతి మీది దొంతి ఏడు దొంతులు పెట్టి ఏడో దొంతి పైన అఖండ జ్యోతి పెట్టుకున్నాది. ఆ ఏడో దొంతి పైన అఖండ జ్యోతి పెట్టి అసంటి మగ మా ఊరాల ఎల్లమ్మ మాత్రం ఆయన ఆ స్వచ్ఛాన బోనము తీసుకొని పోతుండగా పోవంగ పోవంగా పోవు సందమున ఆ బయట ద్వారం దిష్టికాయలు తెప్పించుకున్నది. ఆ యొక్క చిలికలతో దిష్టికాయలు తెప్పించుకొని అడవి మార్గం పోతుండగా ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ పోతు

0: అడ్డగించుకొని మాత్రం ఆ యొక్క బోనానికి హడ్డు తిరిగి గనక
1: ఆ మాయ రూపంతో పోయి మాత్రం బోనాలకు అడ్డగించుకొని
0: ఎంగిలి బోనాలు చేసి ఉన్నారు. ఎంగిలి బోనాలు చేసిన తర్వాత
1: ఆ కార్తీక రాజుల మహిమలు నిజాస్వరూపంతో వచ్చేసరికి
0: మోసంబు

పెట్టుకొని ఏమవారు రేణుగా ఎల్లమ్మ గనక తన భర్త చింతకు పోయిందంట. భర్త చింతకు పోయేసరికి మాత్రము ఎదలోన ఏడు బాణాలు గుచ్చుకున్నాయి. కోన పానము తోటి మాత్రం కొట్టుమెట్టులు ఆడుచున్నాడు. అసంటి భర్త దగ్గరికి పోయి ఏమంట ఉంది రేణుగా ఎల్లమ్మ నాదరావో నాదా నాదజమ దగ్గిని.

నాదా జమాదగిరిముని స్వచ్ఛమతోటి చేసినటువంటి స్వచ్ఛ అనుభవం నమ్ము తెచ్చాను. లెమ్ము లెమ్ములాదా లెమ్ము నాదా అని చెప్పేసరికి అసొంటి జమాదగిరిముని మాత్రము అమ్మా రేణుక ఎల్లమ్మ కుల ద్రోహి మూర్ఖురాలా దూరంగా ఉండి మాట్లాడు దుర్మార్గురాలా పాపము చేసి వే పాపాత్మురాలా నేను స్వచ్ఛ

అంటే నువ్వు ఎంగిలైన కులార్థాన్ని ఎంత పెట్టుకోవచ్చునా అవే. నువ్వు ఎంగిలైన బోనాలు తీసుకొచ్చి నువ్వు స్వచ్ఛాన బోనం అంటున్నావమ్మా. ఈ కాసను నాకు తర్వాతను గాని ప్రాణాలు పోయే సమయంలో ఆసనమైంది. నేను దేవాలయ దేవతల ముందు రాజాకరాజుల ముందు గనక నిన్ను శివ కళ్యాణం చేసుకున్నందుకు కోరికలు ఉంటే

నేను ఓసారిగా సిరడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మకు చెప్పుతూ ఉన్నాడు. నా రాజ్యమాదగముని చెట్టుకు చెట్టు ధీమ ఉన్నది, గుట్టకు గుట్ట ధీమ ఉన్నది, పక్షికి పక్షి ధీమ ఉన్నది.

నాకు ఇక్కడ ఉన్నది, మనిషికి మనిషి ధీమా అంటున్నారు, భర్తకేమో భార్య ధీమి అంటున్నారు, భార్యకేమో భర్త ధీమి అంటున్నారు, భర్త లేని దీవి నాకు ఎందుకు? నా దాచ మా దగ్గర కోరికలు ఉంటే నాకు.

0: నాకు ఇక్కడ ఉన్నది, మనిషికి మనిషి ధీమా అంటున్నారు, భర్తకేమో భార్య ధీమి అంటున్నారు, భార్యకేమో భర్త ధీమి అంటున్నారు, భర్త లేని దీవి నాకు ఎందుకు? నా దాజ మా దగ్గర కోరికలు ఉంటే నాకు ఎందుకు కోరికలు కోరుకొని ఏమిటి? భర్త లేకుండా భార్య ఉండి లాభం ఏమి? ఇక పైన నువ్వు లేకున్నా గానీ కోరికలేమో కోరుకోమని అంటున్నావు, నాదా కోరిక కోరుకోమంటున్నావు, ఇకనో కాసేపటికి నీకు ప్రాణాలు పోతుంటున్నావు, నాదా కోరిక కోరుకుంటాను, మరి కోరిక నెరవేర్చవా? నాదా
1: తప్పకుండా
0: తప్పకుండా నెరవేర్చావా?
1: ఈ దేవతల సాగు చెప్తున్నాను, ఈ తొందరగా మాత్రము నీ కోరిక ఏదో చెప్పు, తొందరగా నీకు నెరవేరుస్తాను.
0: కోరిక నెరవేర్చుకున్న నాదా, నాకు మాత్రము నాదా ప్రాణేశ్వరుండ, కొడుకుల మీద నాకు కోరికలు కలిగి, బిడ్డల మీద నాకు

మాత్రము చెప్పుతూ ఉన్నాడు. సంతానము కావాలని అడుగుతున్నావు బామా రేణుకా ఎల్లమ్మా, కోరిక కోరుకోమంటే కోరరాని కోరికల్లా కోరుకున్నావమ్మా. నువ్వు సంతానం కావాలంటున్నావు కాబట్టి నువ్వు భర్త లేకుండా భార్య సంతానం ఎలా అయితే ఉన్నది? నీ సృష్టిలో మాత్రం నీకు మాత్రం రాబోయే ఆకంఠాలు చాలా ఉన్నాయి, నీకు చాలా బాధలు వస్తున్నాయి. కొడుకులతోటి నీకు కోటి కష్టాలు వచ్చునమ్మా, బిడ్డలతోటి నీకు సగల బాధలు వచ్చునమ్మా. రేణుకా ఎల్లమ్మా, మాడేవో ఆడి తప్పబోను, ఆకాశమేనే పలికి బొంకబోను, పరమేశ్వరు సాక్షిగా నీ కోరిక నెరవేర్చాలని నీకు మాట ఇచ్చాను కాబట్టి నీవు మాత్రం కోరుకోమన్న కోరిక నెరవేర్చడానికి నా ఎదలో 7 బాణాలు గుచ్చుకున్నాయమ్మా. నా బాణాలు తీసినట్లయితే ప్రాణాలు పోతున్నాయి, కాబట్టి నా హెదలోన 7 బాణాలలో ఒక్కొక్క బాణానికి గుంజినప్పుడు రక్తం వస్తున్నది. ఒక్కొక్క బాణానికి రక్తం తాగినట్లయితే కనుకో సంతానం అవుతుందమ్మా. ఆ ప్రాణాలు పోయేటప్పటికి బాణాలు ఏ విధంగా అంటే ఒక్కొక్క

ரெண்டேசி பானாமுல்ல.

దేవతలోన ఎరుదలోన ఏడు బాణాలలో ఐదు బాణాలు గుంజి ఐదు రా బాణముల రక్తము పూజించినట్లయితే ఐదు దోషుల రక్తము పూజించినప్పుడు మాత్రము ఆ రక్తములు మాత్రం జన్మించిన వారు ఆ యొక్క ఐదుగురు కుమారులు పుట్టినారు ఆ ఐదుగురు సంతానముతో గనక అసలు రేణుక ఎల్లమ్మ మాత్రం ఆయన పెద్దవాడు జంపన్న ప్రేమగల్ల కొడుకు రెండో వాడు కోటేశ్వరుడు జన్మించినాడు మూడవ వాడు సిటికల నాథుడు జన్మించినాడు నాలుగో వాడు మాత్రం ఆగ్రాపిండం తగ్రరాసు భార్గవ పరశురాముడు ఆ ప్రకారంగా నలుగురు కుమారుల తర్వాత గనక ఆలతోడ మాత్రం ఆ యొక్క శ్రీపాల గౌరమ్మ జన్మించింది ఆ యొక్క ఐదు పిండములు మాత్రం ఐదు బుక్కల రక్తముతోటి ఐదు పిండములు మాత్రం గర్భవాతం పెట్టుకొని అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాత్రము ఒక్కొక్క

రెండు దేనికాయలు మాత్రం ఒకటో గడియ రెండో గడియ మూడో గడియ ఐదు గడియలు తొమ్మిది గడియలు ఉన్నది. ఆ మూడు గడియలు మాత్రం ముద్దగా ఏర్పడి ఐదు గడియలలో మాత్రం ఆ విషయంలో పోసి ఏడు గడియలలో మాత్రం ఆ యొక్క అమ్మవారికి పిండం ఏర్పడి గనక తొమ్మిది మాసములలో గనక ఆ అమ్మవారికి మాత్రం ఐదుగురు మాత్రం సంతానం జన్మించినారండి. ఇటువంటి కథ ఇలా ఉండగా

0: ఇంతవరకు శ్రీ రేణుక ఎళ్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బైండ్ల కథ వినిపించారు శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:40 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం సమర్పణ. మరికొద్దిసేపట్లో

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ నాలుగవ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం.

0: కార్యక్రమం ఇది. పిఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పిఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పిఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీమ, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పిఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్మిర్యాల
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లేప్ అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నుండి కోరుతున్న శ్రోతలు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, విక్రాంత్, మీనా, రాజేశ్వర్, జగన్, దుర్గారావు, జలంధర్, పద్మ, లావణ్య, లక్ష్మి, దుర్గయ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ప్రేమసాగరం. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పాడిన పాట వింటారు.

0: నవి వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను.
1: శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, సుబ్రహ్మణ్యం, ఆనంద్, మన్విత్, అశ్విని వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట రుద్రవీణ. ఈ వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, సుబ్రహ్మణ్యం, ఆనంద్, మన్విత్, అశ్విని. వీరు కోరిన పాట రుద్రవీణ. ఈ చిత్రం నుంచి పాట విన్నారు. ఈ ఉత్తరం సన్నప గ్రామం ఆత్మకూరు మండలం నుండి కోరుతున్న శ్రోతలు పుల్లన్న, అలివేలు. వీరు కోరుతున్న చిత్రంలోని పాట బాలరాగమ్మ. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు జిల్లా కేంద్ర సమర్పణ. మరికొద్దిసేపట్లో

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి గారున్నారు. వారితో దేశ అభివృద్ధిలో ఈ 12 ఏళ్లలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి అనేక అంశాలపై చర్చిద్దాం. నమస్కారం కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: సో ఈ 12 ఏళ్ల పాలనలో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు చాలానే వచ్చాయి. వీటి గురించి చర్చిద్దాం. ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పాల్సి వస్తే ఏ అంశాల గురించి చెప్తారు మీరు?
2: విద్యారంగము, ఆరోగ్యము, అదే సమయంలో దేశంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల వసతి, రోడ్ల నిర్మాణము, వివిధ రకాల సంక్షేమ పథకాలకు పేదలకు, కోట్లాది మంది ప్రజలకు ఈ 12 సంవత్సరాల సమయంలో మోడీ గారి ప్రభుత్వము నిరంతరం పనిచేస్తుంది. మోడీ గారు దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి. వారు జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని యొక్క సమయం కంటే ఎక్కువ కాలము వారి రికార్డును వీరు బద్దలుగొట్టారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఉన్న విద్యా విధానంలో మనము పాశ్చాత్య యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది మన విద్యా విధానంలో. కేవలము ఉద్యోగము బ్రతుకు తీరేవే కాదు విద్య అంటే. విద్య అంటే దేశాన్ని గురించి ఆలోచించే విధంగా ఉండాలా, దేశ సంస్కృతిని, దేశము యొక్క మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆలోచించే విధంగా విద్య ఉండాలా. విద్య 2 రకాలుగా ఉండాలి. ఒకటి అతను తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా, అదే సమయంలో దేశం కోసం ఆలోచించి గత చరిత్రలో దేశానికి ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు వారిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడం ఎట్లా. ఈ ఆలోచనతో ఒక సమూలమైన మార్పుతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ఆ జాతీయ విద్యా విధానం ద్వారా కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం కాదు, ఉద్యోగాల దృష్టిలో పెట్టుకొని విద్యను అభ్యసించడమే

0: కాదు, లేదా కేవలము మన కుటుంబము మనము నేను అనే దాని నుంచి దేశము దేశం కోసం కూడా గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతో నూతన విద్యా విధానం వచ్చింది. పెద్ద ఎత్తున విద్యకు నిధులు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాకుండా ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం కోసం ఆ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుంది.
1: రైట్ సార్. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకం, మరి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: భారతదేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున వారి యొక్క జేబు నుండి ఖర్చు అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే ఆరోగ్యము విద్య. ఆరోగ్యానికి ఒక సర్వే ప్రకారము ప్రతి కుటుంబము కుటుంబ ఆరోగ్యం కోసము లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో అది వాళ్ళని పేదతనం లేక నెట్టేస్తుంది. కాబట్టి దాని నుంచి పేదలను బయటికి తీసుకురావడం కోసము ప్రధానమంత్రి ఆ పథకాన్ని ఆబా పథకాన్ని తీసుకొచ్చారు, ఆయుష్మాన్ భారత్. దాని కింద దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు, నగదు రహిత ఆరోగ్యం సదుపాయాలు పొందడం. దేశంలో ఎక్కడైనా మీకు ఆబా కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్స్ వాటిల్లో మీరు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ఉచిత ఆరోగ్య పథకం. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది.
1: ఆంజనేయ రెడ్డి గారు, అతిపెద్ద రైతు సంక్షేమ పథకంలో ఒకటిగా చెప్పేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి మొన్ననే పిఎం కిసాన్ యోజన కింద 24వ విడత డబ్బులు నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఇప్పటికీ 22 విడతలుగా ఈ పథకం ప్రకటించిన తర్వాత 22 విడతలుగా సుమారు 4.5 లక్షల కోట్లు ఈ దేశంలో రైతుల ఖాతాలకు పంపించడం జరిగింది. 6,000 లెక్కన 3 విడతల్లో సంవత్సరానికి 3 విడతలు 6,000 ఇస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలు. దేశంలో ఎక్కడైనా మీరు రైతులు పండించిన పంటను ఈ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చు. మనం చెప్తాం కదా, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశము, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమానికి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తాం.
1: ఇక ఉపాధి విషయం వస్తే, ఉపాధి అలాగే సాంకేతికంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ధి గురించి వివరిస్తారా?
0: ఈరోజు మనకు తెలుసు యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా గ్రామీణ ఉపాధి పథకం ఉండింది. దాన్ని మనము పేరు కూడా మార్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు కాకుండా 125 రోజులు వారికి పని దినాలు కల్పిస్తున్నాం. మనం 1,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి.
1: జీ రామ్జీ
0: పథకం కింద 100 రోజులు ఉన్నదాన్ని దాన్ని మళ్ళా 125 రోజులకు పెంచడం జరిగింది. మనము అందుకనే చెప్తాం, మనం ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. పరిస్థితానికి ప్రపంచ దేశాల నుండి ఎదురు చూడకుండా ఈరోజు మన ఉదాహరణకి రక్షణ సామగ్రి ఉంది. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయి వరకు మనం వచ్చాం. రక్షణ మిసైళ్లు తయారు చేసాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి మన శత్రు దేశంలో. అనేక మంది యువకులు స్టార్టప్లు ప్రారంభించారు. ఇంతకుముందు 2014 వరకు ఈ దేశంలో ఎన్ని స్టార్టప్లు ఉండేదంటే కేవలం 340 స్టార్టప్లు మాత్రమే ఉండేది. ఈరోజు దేశంలో 160,000 స్టార్టప్లు ఉన్నాయి. ఆ 160,000 స్టార్టప్లో ఈరోజు 200 యూనికార్న్ సంస్థలుగా తయారయ్యాయి. దేశంలో ప్రధానమంత్రి గారు ఈ 12 సంవత్సరాల యొక్క వారి సుదీర్ఘమైన పరిపాలనలో మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్లు కానివ్వండి, దేశంలో ఈరోజు మనకి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి గారి పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం అప్పుడే ఎట్లున్నాం 2014లో, ఈరోజు 2026లో మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది సాధారణ మనిషికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది.
1: ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పిఎం ఆవాస్ యోజన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అంతా ఒక విషయం

0: చెప్పారు. ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి ఆవాస యోజన, ఈరోజు రూరల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మించాము, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాము. ఇళ్లు నిర్మించడమే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు మనం ఈ దేశంలో కట్టడం జరిగింది.
1: రైట్ సార్. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అనుసంధానిస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చినటువంటి వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
0: మోడీ గారు వచ్చిన తర్వాత రైళ్లు, రైళ్లలో వసతులను మెరుగుపరచడం కోసమైన ప్రత్యేక దృష్టి సారించారు. వందే భారత్ రైళ్లు, అదేవిధంగా కొత్త రైల్వే ట్రాకల నిర్మాణము, ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ, రైళ్లు అనేక ప్రాంతాల విద్యుతీకరణ, మెట్రో రైళ్లు చూడండి ఎంత వేగంగా మార్పు వచ్చిందో. మెట్రో రైళ్లు ఒకప్పుడు మనకు కేవలము 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేది, ఈరోజు మెట్రో రైళ్లు 1250 కిలోమీటర్లు నడుస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త రైళ్లు తీసుకురావడము, కొత్త కొత్త ట్రాక్స్ వేయడము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వేగవంతమయ్యాయి. రైల్వే స్టేషన్స్ కూడా మనం చూసాం, ఈరోజు 5-స్టార్ హోటల్స్ లాగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా మన నెల్లూరులో కూడా 110 కోట్లతోటి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది.
1: యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే,
0: యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక మాన్యాలాగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి జూన్ 21 యోగా దినంగా పాటిద్దామని చెప్పిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా 140 దేశాలు ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని విషయంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని ప్రపంచ దేశాలు అందుకుని పెద్ద ఎత్తున ఈరోజు యోగా ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారు.
1: సురక్షిత తాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించారనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి జలజీవన్ మిషన్ ఆ లక్ష్యాలను అందుకోగలిగిందంటారా?
0: జలజీవన్ మిషన్ చాలా వేగవంతంగా నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే అనేక దేశాల్లో పరిశుభ్రమైన మంచినీరు అందనందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిలో పరిశుభ్రమైన నీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని వారు జేజేఎం అని మనం పిలుస్తాం, జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు సుమారు 15.64 కోట్ల ఇళ్లలో మనం ఈ జల్ జీవన్ మిషన్ కనెక్షన్ ఇచ్చున్నాం. 81% ఈరోజు ఇళ్లలో దేశంలో ఈ జల్ జీవన స్కూల్స్ కానివ్వండి, లేదా ఇళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదో ఎక్కడ సమస్యలు కానివ్వండి, నేరుగా కుళాయి తిప్పితే నీరు వచ్చే పథకం ఏదైతే ఉందో అది జల్ జీవన్ మిషన్. అది ఇప్పటికే 81% పూర్తయింది. 2028 కల్లా 100కి 100% జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.
1: రైట్ సార్. ఇక చివరిగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా, అంటే స్వాతంత్ర శతాబ్ది నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పయనం గురించి మీ మాటల్లో.
0: ఖచ్చితంగా. ఈరోజు మనం ఎక్కడున్నాము, 2014 మనము ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మనం 11వ స్థానంలో ఉన్నాం, జీడిపిలో 11వ స్థానంలో ఉన్నాం. మనం ఈరోజు 5వ స్థానానికి వచ్చున్నాం. ప్రధానమంత్రి వచ్చేటప్పటికీ మన యొక్క జీడిపి 8 ట్రిలియన్లు, 2.14 అంటే 2,14,000 ట్రిలియన్ డాలర్స్లో ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఈ యొక్క 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి వచ్చాం జీడిపిలో. ఈరోజు మనం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తీసుకుపోవాలన్నాం. ఇప్పటికే మనం 4.14 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వచ్చాము, 4.14 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో ఉన్నాము. 2029 కల్లా మనం ఏదైతే ఆశిస్తున్నామో ప్రపంచ దేశాల్లో 3 దేశాల్లో హయ్యెస్ట్ జీడిపి దేశాల్లో మనం స్థానం సంపాదిస్తాము. దానికోసమే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిగతా ఈ 2029 కాలాన్ని కూడా దీన్ని
1: మీరన్న ఈ పథకాల ద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధ్యమైందంటారు?
0: ఖచ్చితంగా. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరం కూడా భాగస్వాములు కావాలి, అందరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకుని ఏ కార్యక్రమం కూడా మతము లేదు, కులము లేదు, జనధన యోజన తీసుకొచ్చారు, కోట్లాది మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు, అందులో కులం లేదు, మతం లేదు, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లేదా ఒక రోడ్డు వేస్తున్నాం అంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఈ సిద్ధాంతం మీద ప్రధానమంత్రి

0: మంత్రి గారు పనిచేస్తున్నారనే విషయంలో దేశ ప్రజలు అర్థం చేసుకో.
1: ధన్యవాదాలు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి అభివృద్ధి మంత్రంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ముందుకు సాగుతోంది. సో 2047 వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

బంకుల నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ది స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్దిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్దికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వి

0: ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: छोटे किसानों की बेहतर आजीविका के लिए, महिलाओं की भागीदारी और खेती में बढ़े इसके लिए, खाद्य सुरक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की और 43% से ज्यादा उत्पादन यहाँ होता है. तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రీటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రీటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగానూ, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి, పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి, స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు

పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని

0: సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికత సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.
2: వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని, అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మని మని.

0: మనీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సీతారాం శాస్త్రి, సంగీతం శ్రీ ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వడ్ల గింజలో బియ్యపు గింజ నాటిక రచన శ్రీ పి బ్రహ్మానందరావు, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి వడ్ల గింజలో బియ్యపు గింజ నాటిక రచన డాక్టర్ పి బ్రహ్మానందరావు, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. వినండి వడ్ల గింజలో బియ్యపు గింజ నాటిక.
2: ఏమిట్రా ఏమిట్రా ఏడుకుంటు ఏమైంది?
3: తమరా బాబు గారు దండాలండి, రమణయ్య గారు దండాలు.
2: దండాలు సరే కానీ ఏమిటో బాధపడుతున్నట్టున్నావు?
3: నేను రాత్రి కాడి నుంచి కడుపు నొప్పి బాబు, డాక్టర్ బాబుకు చూపించుకుందామని.
2: ఒరే ఒరే ఏడుకొండలు, ఈ మాత్రం దానికే డాక్టర్ దగ్గర రావాలంటారా? ఒక్క సోడా తాగితే అదే పోదు.
3: తగ్గుతుందంటారా బాబు?
2: దెబ్బకు తగ్గుతుంది. మొన్న మా ఇంట్లో పనిచేసే బిస్మిల్లాకి ఇలాగే కడుపు నొప్పి వస్తే సోడా తాగరా అన్నాను. అంతే, వాడు సోడా తాగకుండానే పేరు విన్నందుకే నొప్పి తగ్గిపోయింది.
3: సరే బాబు, మీరు చెప్పినట్టుగానే వెళ్ళి సోడా తీసుకుంటాను బాబు.
2: అది అలా చెయ్యి, వెళ్ళు. నేను ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను, నువ్వు వెళ్ళు.
3: అట్టాగే బాబు, అట్టాగే బాబు. అమ్మో అయ్యో.
4: కనకారావు, కనకారావు
5: వస్తున్నా సార్.
6: నమస్కారం సార్.
4: పేషెంట్ పంపించు.
6: అలాగే సార్. ఇదిగో అప్పలమ్మ, మీ వాణ్ణి తీసుకురా.
7: హాయ్. అట్టగే బాబు, దండాలండి అయ్యా డాక్టర్ బాబు.
6: సార్ కుర్రాడికి జ్వరం వందం సార్.
4: ఎప్పటి నుంచి అమ్మా జ్వరం?
7: అదే బాబు, మొన్న మీ కాడికి తెచ్చినాను కదా, అప్పటి నుంచి వస్తా పోతా వస్తా పోతా ఉందయ్యా.
4: ఏమిటి, నిన్న కాక మొన్న వీడిని తీసుకొచ్చావా?
7: అదే మొన్న అంటే మొన్న కాదు బాబు గారు, కొద్ది రోజులు అవుతాది.
4: సర్లే, అప్పుడు రాసిచ్చిన మందులు చీటీ లేవు.
7: చీటీనా? అదే అది బాబు అది.
4: సర్లే, కుర్రాడికి దగ్గొస్తుందా?
7: లేదు బాబు.
4: వాడలా దగ్గుతుంటే లేదంటావే.
7: అయ్యి బాబోయ్, నా ఇంటికాడ ఉన్నంతసేపు ఇది దగ్గి సావనేది బాబు, దొంగ సచ్చినోడు.
4: సరే మందులు రాస్తాను వాడు.
7: బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు, గమ్మున ఒక సూదేసేయండి బాబు.
4: ఇప్పుడు జ్వరం కొద్దిగానే ఉంది, సూది అవసరం లేదు.
7: బాబు మీకు దండం పెట్టుకుంటాను, సూది అయ్యండి బాబు, లేకపోతే ఆడికి జ్వరం ఒగ్గదు.
4: డాక్టర్ నువ్వా నేనా? ఇంజెక్షన్ అవసరం అయితే చేయను.
7: కోపం చేసుకోకండి బాబు, వీడికి సూదేయించకపోతే. అయ్యి బాబోయ్, మా మగ మనిషి నన్ను బతకనీయడు.
4: ఏమిటో, ఆఖరికి వైద్యం కూడా ఇలా తయారైంది.

0: పేషెంట్ చెప్పినట్లు చేయాల్సిన రోజులు వచ్చేసాయి. సర్లే, ఇదిగో కనకారావు
1: సార్,
0: ఆ అప్పలమ్మ కొడుక్కి ఇగో ఈ ఇంజెక్షన్ చేయి.
1: అలాగే సార్. అప్పలమ్మ, మీ వాణి తీసుకురా, ఇంజెక్షన్ చేస్తాను.
2: హాయ్ అట్టగే బాబు, దండాలండి డాక్టర్ బాబు గారు.
1: ఇదిగో అప్పలమ్మ, మీ వాడికి పొద్దునుంచి ఏమైనా పెట్టావా?
2: ఏటి పెట్టేది బాబు, ఆడేం తినకుంటున్నాడు తాక్కుంటున్నాడు, ఏటి పెట్టేది?
1: మరి ఇంజెక్షన్ ఎలా చేసేది? వెళ్ళి రెండు ఇడ్లు తినిపించి తీసుకురా.
2: ఇది నీలా పొద్దున సాంబార్ వేసుకుని నాలుగు తినేసినాడు బాబు.
1: మరి ఏం తినలేదన్నా?
2: అయ్యి బాబాయ్, ఆడేం తినలేదు బాబు. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు నీరసంగా ఉన్నాడంటే ఆడికి మూడు పూరలు ఇట్టి పెద్ద గ్లాసులు మజ్జిగ ఇచ్చినాను. అంతే వస్తా అంటే దారిలో మా పెత్తళ్ళు కొడుకు అగపడి, ఏటే అప్ప పిల్లగాడు ఇట్టాకున్నాడు అని ఒక డింకు సీసా తాపించినాడు. అంతే అంతే బాబు, సత్తి ప్రమాణకంగా ఆడేటి తినలేదు తాగలేదు.
1: ఓసినీ దుంప తెగ నాలుగు ఇడ్లీలు మూడు పూరి గ్లాసులు మజ్జిగ ఒక డ్రింకు తీసుకున్నా ఇంకేమీ తినలేదా?
2: ఏటి బాబు, తమకి ఏటైపోయినాది?
1: ఏంటి కానేదు, మీ పిల్లగాడిని బల్ల మీద పడుకోబెట్టు, సూది అత్త.
2: ఏటో బాబు, ఉన్నట్టుండి ఇట్ట అయిపోయినారేటి?
1: నువ్వు పడుకోబెట్టు.
2: హాయ్ అట్టకి బాబు.
3: అమ్మో అయ్యో, అమ్మమ్మో అయ్యో, అమ్మో అయ్యో.
4: ఏడ్రా ఏడుకొండలు మళ్ళా వచ్చావు, నొప్పి తగ్గలేదా?
3: తగ్గలేదు బాబు, తమరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అమ్మో డాక్టర్ బాబు రాలేదా?
4: వచ్చారా, నా వంతు ఇంకా రాలేదు. అవును కానీ నేను చెప్పినట్టు సోడా తాగావా?
3: తాగాను బాబు, అయినా తగ్గలేదు, వాంతి అయింది. అమ్మో
4: అయితే ఇది సోడాకు లొంగలేదంటే తప్పకుండా సొంటికి లొంగాల్సిందేరా.
3: వదిలే బాబు, డాక్టర్ గారికి చూపించుకుని మందులు తీసుకుంటాను.
4: ఏడుకొండలో నీలాంటి వాళ్ళందరూ ప్రతి చిన్నదానికి ఇలా హాస్పిటల్స్కి ఎగబడబెట్టారా? డాక్టర్లు ఫీజులు తెగపించేస్తున్నారు.
3: అది కాదు బాబు, నొప్పి బాగా ఉంది అమ్మా, అందుకని.
4: అందుకేరా, అది సోడాకి లొంగలేదు, సొంటు గుమ్ము కాల్చి నమిలి మింగాయి.
3: అమ్మా తగ్గుతుందంటారా బాబు?
4: తగ్గకపోతే నా మీసాలు తీయించుకుంటాను.
3: అది కాదు బాబు,
4: నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదట.
3: అది అబ్బా అమ్మా,
4: మీసాలు తీయించుకుంటానన్నా నమ్మకం లేదంటారా ఏడుకుంటలో?
3: అబ్బా నమ్మకం లేక కాదు బాబు, మీకు మీసాలు లేవు కదా అని.
4: రే రే ఏడుకోండలు.
3: సర్లే బాబు, నాకు రూపాయి ఖర్చు కాకుండా ఉండాలనేగా మీరింతగా చెబుతున్నది.
4: అవును,
3: ఇంటికి పోయి సొంటి కాల్చుకు తింటాను బాబు. అబ్బో
4: అదిరా, నన్ను బాగా అర్థం చేసుకున్నారు ఏడుకొండలో.
3: వస్తాను బాబు.
4: మంచిది, తొందరగా వెళ్ళు.
2: అయ్యో అయ్యా, పావురా పావు. ఏటి బాబు, అందరూ అనాగ బల్లల మీద కుర్చీల మీద ఎక్కేస్తున్నారు, ఏటైపోనాది?
4: పావు పావు వచ్చింది అప్పలసమ్మ.
2: పావా పావా, ఏది బాబు?
1: ఏదా అది మమ్మల్ని అడుగుతావేంటి? పాము పాము నరిసింది నువ్వే కదా.
2: నానా
1: నానా అని దీర్ఘం తీస్తావేంటి? మరి పాము పాము నరిచావు? అప్పలమ్మ, మేము భయంతో చస్తుంటే నీకు నవ్వు వస్తుందా?
2: మరి మీరందరూ నాకు బల్లలెక్కి వణుకుపోతుంటే నాకు నవ్వాగలేదు బాబు.
1: సంతోషించే గాని ఇంతకీ ఆ పాము ఎక్కడుందో చెప్పు.
2: అసలు పాము వద్దే కదా బాబు, ఎక్కడుందో చెప్పడానికి.
4: పాము పాము అని అరిచావుగా అప్పలమ్మా.
2: మీరు మా పిల్లగోడికి సూదేసినారు కదా.
1: అవును, సూదయ్యగానే ఆడు పామైపోయాడా?
2: అబ్బా అది కాదు బాబు, మీరు సూదేసిన చోట పాము కోకుండా కూకున్నాడు. పాము కోకపోతే చెయ్యి లావైపోతాదని పావురా పాము అన్నాను. అంతే, మరి మీరు పాము అనుకున్నారేటి?
4: అమ్మయ్యా అదే విషయం,
1: పాము వచ్చిందని భయపడి చచ్చాం. సంతోషించా కానీ నన్ను నవ్వాపు.
2: అట్టగే బాబు, ఆపుతాను, దండాలండి వస్తాను.
0: కనకారావు
1: సార్,
0: నెక్స్ట్ పేషెంట్ని పంపించు.
1: పంపిస్తున్నాను సార్. ఇదిగో పెద్దయినా
5: బాబు,
1: నువ్వు వెళ్ళు.
5: అట్టగే బాబు.

0: డాక్టర్ బాబు, దండాలు బాబు, దండాలండి.
1: అయ్యో అయ్యో, మీరు పెద్దవాళ్ళు, అలా కాళ్ళకు దండం పెట్టకూడదండి.
0: నేను దండం పెట్టింది మీకు కాదండి బాబు, డాక్టర్లు దేవుడు అంటారు కదండి బాబు, అది మీలో ఉన్న దేవుడికి బాబు.
1: అవునవును, రోగం తగ్గితే దేవుడే, తగ్గకపోతేనే దెయ్యం.
0: అమ్మో అమ్మో అమ్మో, మీ గురించి మా ఊరు వాళ్ళు చెప్పుకుంటుంటే ఏమిటో అనుకున్నాను కానీ బాబు, నిజంగా మీ చెయ్యేసేయి బాబు, మీ అత్తవాసి బ్రహ్మాండం బాబు. ఎన్నాళ్ళ నుండి ఉన్న నా కడుపు నొప్పిని సిటికిలో తగ్గించేస్తున్నారు బాబు.
1: మీ కడుపు నొప్పి తగ్గిందా?
0: తగ్గిందా అంటారేడు బాబు గారు, ఉత్తినాట చెయ్యెట్టి తీసేస్తంటే అయిపోయింది నా కడుపులో నొప్పి. కానీ బాబు,
1: ఏమిటో చెప్పండి.
0: ఏం లేదు బాబు, మళ్ళా ఎప్పుడైనా ఒత్తి వేసుకోవడానికి మంచి మందు ఇవ్వండి బాబు.
1: అలాగే, మొన్న ఇచ్చిన మందులు చీటి ఇవ్వండి.
0: ఆ మందు మీరు చెప్పినండి, వేసేసుకున్నాను బాబు.
1: మందులు వేసుకున్నావులే, కానీ నేను రాసిచ్చిన.
0: మీరు ఇచ్చింది వేసుకున్న తర్వాత నన్ను నొప్పి తగ్గింది బాబు.
1: అది సరే, నేను మందులు రాసి ఒక కాగితం ఇచ్చానా?
0: ఇచ్చారు బాబు. అది తీసుకెళ్ళి రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులు వాడమన్నారు కదా.
1: అవును.
0: నేను ఈడ నుండి తిన్నగా ఇంటికి పోయి మీరు వాడమని ఇచ్చిన దాన్ని రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులకు సరిపడా 9 భాగాలు చేసి మింగేసినాను బాబు.
1: ఏమిటి, నేను మందు రాసిచ్చిన కాగితాన్ని రోజుకు 3 సార్లు చొప్పున 3 సార్లు మింగితే నీ కడుపు నొప్పి తగ్గిపోయిందా?
0: అవును బాబు. ఆ కాగితానికి ఏ మందు రాశారో ఏమో కానీ బాబు, పలే పని చేసింది బాబు. బాబు, అలాంటిదే మరొకటి మందు రాసిస్తే నొప్పి వచ్చినప్పుడు వేసేసుకుంటాను బాబు.
1: అందుకే అన్నారు, నమ్మకం ఉన్న చోట ఏమిచ్చినా పనిచేస్తుందని. చూడండి.
0: చెప్పండి బాబు.
1: ఇవ్వండి, ఇవి తీసుకుని వెళ్ళి నొప్పి కనుక వస్తే ఈ పైన ఉన్న తగరం తీసేసి లోపల ఉన్న బిళ్ళ ఒకటి వేసుకోండి.
0: అట్టగా బాబు, మీరు ఎట్ట చెప్తే అట్ట బాబు. దండాలు బాబు, వస్తాను బాబు.
1: అలాగే అలాగే, నమస్కారం.
2: అమ్మో అయ్యో, అమ్మో అమ్మో,
3: ఏడురా ఏడురా, ఏడుకొండలో నొప్పి తగ్గలేదా?
2: తగ్గలేదు బాబు, విపరీతమైపోయింది బాబు, విపరీతమైపోయింది. అమ్మో అమ్మో అయ్యో అమ్మమ్మో.
3: ఏమిటి ఏడుకొండలో, పొద్దున చూస్తున్నాను ఇలా కనపడుతున్నావు, అలా మాయమైపోతున్నావు.
2: అమ్మో అయ్యో, చచ్చిపోతున్నాను బాబు. కాంపౌండర్ బాబు, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నన్ను తొందరగా డాక్టర్ బాబు దగ్గరికి తీసుకెళ్ళండి బాబు. అయ్యో
3: అలాగే రారా.
2: అమ్మో దండాలు డాక్టర్ బాబు, దండాలు.
1: ఏమిటి, ఏమైంది?
2: కడుపు నొప్పి బాబు, కడుపు నొప్పి.
1: అలా బలమే పడుకో. ఎక్కడ, ఇక్కడేనా?
2: ఇక్కడే బాబు, ఇక్కడే. అమ్మో,
1: ఎప్పటి నుంచి?
2: రాత్రి నుంచి బాబు, రాత్రి నుంచి.
1: మరి ఎందుకు రాలేదు?
2: రాత్రిపూట ఏం వస్తాను లేని ఓ బిళ్ళ తెప్పి చేసుకున్నారు బాబు. అమ్మో అయ్యో,
1: పొద్దుటైనా రావాల్సింది.
2: వచ్చాను బాబు, కానీ ఆ రమణయ్య మాటలు విని అమ్మో చచ్చా బాబు. అయ్యో
1: ఏమిటయ్యా,
2: మీరట్ట చెయ్యేసి పొట్ట నొక్కినప్పుడు కన్నా చెయ్యి తీస్తున్నప్పుడు ఎక్కువగా ఉంది బాబు.
1: అలాగా కనకారావు, కనకారావు
3: సార్.
1: ఈ ఏడుకొండలకి అపెండిసైటిస్, 24 గంటలు కడుపులో నొప్పి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇప్పటికే లేట్ అయింది, అతని తాలూకు వాళ్ళకి విషయం చెప్పి ఆపరేషన్కి వెంటనే రెడీ చేయి.
3: అలాగే సార్.
1: కనకారా
3: వస్తున్నా సార్. సార్
1: ఏడుకొండలకి ఇప్పుడు వెళ్తున్న సెలైన్ అయిన తర్వాత ఇంకో బాటిల్ కంటిన్యూ చేయి.
3: అలాగే సార్.
1: ఇంకా ఓపీలో ఎవరైనా ఉన్నారా?
3: రమణయ్య గారు ఉన్నారు సార్.
1: ఉన్నారా, రమను.
3: రమణయ్య గారు మీరు వెళ్ళండి, డాక్టర్ గారు రమ్మంటున్నారు.
4: కనకారావు వెళ్తాను, కానీ ఏడుకొండలకి ఎలా ఉంది?
3: ఆపరేషన్ చేశారు, బాగానే ఉంది. ఇంకొంచెం టైం అయితే టపా కట్టేసేవాడే.
4: నమస్తే డాక్టర్ గారు.
1: నమస్తే, రండి కూర్చోండి. రమణయ్య గారు ఒక 5,000 ఇవ్వండి.
4: ఎందుకు సార్?
1: ఎందుకా, ఉచిత సలహాలు ఇచ్చి ప్రాణం మీదకి తెచ్చినందుకు.
4: అది కాదండి, అది
1: చూడండి, ఇంకా కొద్ది సమయం ఆపరేషన్ చేయడం లేట్ అయితే కడుపులో పేగు పగిలిపోయి ఏడుకొండలకు ప్రాణం మీదకు వచ్చేది. అప్పుడు ఎవరు రక్షించగలిగేవారు చెప్పండి? హాస్పిటల్కి చూపించుకోవడానికి వచ్చిన వాడిని అది మింగితే దగ్గుతుంది, ఇది తాగితే దగ్గుతుంది అని సలహాలు ఇస్తూ ఇంటికి పంపించారట. వాడు మీ మీద గౌరవంతో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వాడికి జరగకూడనిది ఏదైనా జరిగితే వాడి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఏమైపోతారు? ఇలా సలహాలు ఇచ్చిన మీరు వాళ్ళ భారాన్ని మోయగలరా చెప్పండి.
4: సారీ డాక్టర్ గారు,

0: నేను చేసింది పొరపాటే.
1: సర్లేండి, ఇంతకు మీ కంప్లైంట్ చెప్పండి.
0: అది
1: పర్వాలేదు, చెప్పండి.
0: అది ఏమి లేదు డాక్టర్ గారు, కడుపు నొప్పి వస్తుందేమో అని అనుమానంగా ఉంటే ఎందుకైనా మంచిదని ఒకసారి మీకు చూపించుకుందామని.
1: చూసారా, పక్కవాడికి కడుపు నొప్పి వస్తే సలహాల మీద సలహాలు పారేశారు, అదే మీకు కడుపు నొప్పి వచ్చేలా ఉందని అనుమానంతో చూపించుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. చూడండి, వడ్ల గింజలో ఉండేది బియ్యపు గింజ అని ఒడ్లు తింటే గొంతుకు అడ్డం పడి ప్రాణం మీదకి వస్తుంది. అలాగే కడుపు నొప్పి కాలు నొప్పే కదా అని ఏది పడితే అది మిగితే ఉన్న జబ్బు తగ్గకపోగా లేని రోగాలు రావచ్చు. ఏ నొప్పి అయినా ఎందువలన వస్తుందో తెలుసుకుని వైద్యం చేయగలిగిన వాడు డాక్టర్ మాత్రమే. అందుకని సలహాయే కదా, కానీ ఖర్చు లేనిదని ఎడాపెడా ఇచ్చేయకూడదండి. ప్రత్యేకించి వైద్యంలో అస్సలు పనికిరాదు, చిన్న పొరపాటు ప్రాణం మీదకు తెస్తుంది.
0: క్షమించండి సార్, ఇంక ముందు ఎప్పుడు ఇలాంటి పనులు చేయను.
1: ఇదిగోండి సార్ కాఫీ.
2: మీరింతవరకు వడ్ల గింజలో బియ్యపు గింజ నాటిక విన్నారు. రచన డాక్టర్ పి బ్రహ్మానందరావు. ఇందులో డాక్టర్ శ్రీ మట్టా రాజా, పెద్ద ఆయన డాక్టర్ ఎస్వి సుబ్బరాజు.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
2: నాగేశ్వరరావు.
4: Good evening. This is Akashwani and I am Anuja Kumar with the news at 9. The headlines. Prime Minister Narendra Modi highlights government's efforts to further women-led development across diverse sectors. Home Minister Amit Shah says government is fully committed to ensure highest level of security and smooth pilgrimage experience to devotees of Amarnath Yatra. Fencing work begins in border areas of West Bengal, says Chief Minister Shubhendu Adhikari. New Delhi summons US Charge d'Affaires Jason Meeks to lodge strong protest over US strikes on commercial vessels carrying Indian mariners. Seoul court sentences former South Korean President Yoon Suk-yeol to 30 years in prison over drone incursions into North Korea and abuse of power. And in badminton, PV Sindhu storms into women's singles semi-finals of Australian Open tournament in Sydney. And now the news in detail. Prime Minister Narendra Modi today highlighted that from financial inclusion and entrepreneurship to education, healthcare, sanitation, housing, sports, science and governance, women are playing a prominent role across diverse sectors. In a social media post, Mr. Modi said the growing participation of women in emerging fields such as drone technology is opening new avenues of opportunity and transforming the development landscape across the nation. He noted that over the last 12 years, the NDA government has worked to further women-led development, and this is visible across sectors. Union Home Minister Amit Shah has said that the government is fully committed to ensuring the highest level of security and a smooth pilgrimage experience for devotees undertaking the Amarnath Yatra. He said this while chairing a high-level meeting in New Delhi to review the preparedness of the Sri Amarnath Yatra. Mr. Shah directed for creating impregnable multi-layered security grid along the pilgrimage route with the coordinative efforts of the Central Armed Police Forces, Jammu and Kashmir Police and all security agencies. Our correspondent reports that the Amarnath Yatra will begin on 3rd of July and conclude on the 28th of August.
5: Union Home Minister emphasized to further strengthen the security framework with extensive use of modern technologies such as drones, CCTV surveillance and advanced monitoring systems. Mr. Shah added that the senior officers of CAPF and the Jammu and Kashmir Police will continuously monitor arrangements at campsites throughout the pilgrimage route. He also emphasized for ensuring adequate arrangements for all essential services including pilgrim registration, accommodation, healthcare facilities and disaster management. With Dipendra Anand Kumar, Akashwani News, Delhi.
4: Fencing work in the border areas of West Bengal has started. West Bengal Chief Minister Shubhendu Adhikari to

0: This is Akashvani. In the weekly program Current Affairs,
1: Akashvani Anandapuram Kendram Sasri Sangita Karyakramamlo Sirimati B Geetha Mariyu Sirimati B Lakshmi Garla Saxophone Dvayam Vintaru.
2: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి గీత శ్రీమతి బి లక్ష్మి గార్ల శాక్సోఫోన్ ద్వయం ముందుగా వినండి. జ్ఞాన వినాయక గంభీర నాటరాగం ఆదితాళం ముత్తు తాండవర కృతి

తర్వాత అమృతవర్షిణి రాగంలో సుధామయే సుధానిదే రూపకతాళం ముత్తయ్య భాగవతార కృతి.

కార్యక్రమంలో చివరిగా చేరి యశోద మోహనరాగం ఆదితాళం అన్నమయ్య కీర్తన.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బి గీత, శ్రీమతి బి లక్ష్మీ గర్ల సాక్సోఫోన్ ద్వయం విన్నారు.
1: శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి గీత మరియు శ్రీమతి బి లక్ష్మీ గర్ల సాక్సోఫోన్ ద్వయం విన్నారు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి రాగమాలిక, ఈ చిత్రం నుంచి పాట వింటారు.

మీరు విన్న పాట సమరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఇప్పుడు వినండి రాజా. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి సంబరాల రాంబాబు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు విన్న పాట రాముడు కాదు కృష్ణుడు. ఈ చిత్రం కోసం టిప్పు గీతా మాధురి పాడిన పాట. గీత రచన రాజకోటి, సంగీతం ప్రేమ్. ఇప్పుడు వినండి సంబరం. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

శ్రోతలు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి రక్త సంబంధం. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: శ్రోతలు.

ఇంద్రకనసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి సామ్రాట్. ఈ చిత్రం కోసం పి సుశీల, రాజ్ సీతారాం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం బప్పి లహరి.

ఇప్పుడు వినండి, రౌడీ అల్లుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన సీతారాం శాస్త్రి, సంగీతం బప్పిలహరి.

శ్రోతలు, ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి సత్యం, ఈ చిత్రం నుంచి పాట వింటారు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం.
1: మీరింతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. మూడు ముళ్ళు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట వింటారు.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి తేనె మనసులు. ఈ చిత్రం కోసం పి సుశీల పడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం కేవీ మహత్.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

భక్తిరంజని కార్యక్రమంలో జయదేవుని అష్టపదులు వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ఎం రామశేషయ్య. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఉల్లిలో అధికోత్పత్తి, బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం శ్రీ హేమంతరాజు గారి సూచనలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక.